0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఏమండి ఇందుకైనా మంచిది నా చుట్టూ నలుగురు ఉండండన్న మాట ఎందుకు వచ్చింది? ఇది జీవితాలకి మీరు పడుకోవడంలో కూడా ఎంత భయం అంటే ఇదే రాక్షస జీవితము అని గుర్తు. అలా ఉండద్దు సుమా, అది సుందరకాండ హెచ్చరిక. అంతేకాని కథాపరంగా రావణుడు లోపల పడుకున్నాడు, లక్ష మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతున్నారు, అబ్బా అలా ఉండాలండి నిజంగా, ఏమి గొప్పవాడండి అన్నారనుకోండి, కొంప ములిగిపోతుంది. అందుకని సుందరకాండం అలా వినకండి. పై సౌందర్యం వేరు, అంత సౌందర్యం వేరు, లోపల అలా ఉండకూడదని పట్టుకోవాలి. శ్లోకాన్ని తిప్పాలి, తిప్పకపోతే రాదు. ఎందుకంటే వెనకటి ఒక ఆయన, ఒక ఐశ్వర్యవంతుడు కొడుకులు పనికిమాలిన వాళ్ళు అని అర్థమైపోయింది ఆయనకి. చచ్చిపోతూ ఊరే మీరు ఎలాగో పనికిరారు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేసి తినండి, ఒకవేళ ఇంకా కరువు వచ్చేసి పెట్టేవాడు కూడా లేకపోతే నేను మీకు గొప్ప ఐశ్వర్యాన్ని చెప్తాను, అది చేద్దురు కానీ. కానీ నేను కాగితం ముక్క మీద రాసి ఇచ్చిన 3 సూత్రాలు ఉంటాయి, ఆ 3 సూత్రాలు చదువుకోండి, దాన్ని బట్టి బతకండి అన్నాడు. ఏమిట్రా నాన్నగారు అని చెప్పి చచ్చిపోయాడు ఆయన. బీరువాలు తీశారు ఏం లేవు, పెట్లు తీశారు ఏం లేవు, ఉరే ఇంత సంపాదించాడు ఎక్కడా కానీ లేదు. ఆ కాగితం ఏమిటని చదివారు, అమ్మకి అన్నం పెట్టవద్దు మొదటి మాట. ఇరే లోకంలో ఎవడైనా తండ్రి చచ్చిపోయే ముందు ఉరే మీ అమ్మని జాగ్రత్తగా చూడండి అంటాడు, అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. ఇదేమిటి ఇలా ఉంది, సరే 2వ సూత్రం చదవండి పోని అన్నాడు. విత్తు పెట్టి పందిరి వేయవద్దు. ఇదేమిటి, విత్తనం పెట్టి పందిరి వేయకపోతే పాజలా కాస్తుంది? మా నాన్న సంధి ప్రలాపం చచ్చిపోయే ముందు పైచెల్లో రాశాడేమో ఇవన్నీ అనుకున్నారు. ఎక్కడా ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి అని ఉంది. ఏంటంటే ఇల్లు అమ్మేయండి అంటాడు ఎవడైనా, ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వేయండి ఏమిటి, వచ్చే రూపాయి కూడా రాదు. పండితుల దగ్గరికి వెళ్ళారు, చూపించారు, ప్రతివాడు చూసి మీ నాన్న సంధిలో రాశాడావా ఇవన్నీ ఏమిటన్నారు. ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన చూసి అన్నాడు, రే మీ నాన్న మహాప్రజ్ఞుడు రా, గొప్ప విషయాలు రాశాడు రా అనుభవంతో అన్నాడు. అయ్యా ఏమిటి రాశాడు, అమ్మకి అన్నం పెట్టవద్దు అని రాశాడు. అమ్మకి అన్నం పెట్టకు, అమ్మ చేతి అన్నం తింటున్నాను అనుకో. నువ్వు అమ్మకి అన్నం పెట్టడం ఏమిటి, ఏమండి ఇన్నేళ్ళు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నానండి అను, అది గొప్ప. అంతేగాని మా అమ్మగారిని నేనే చూస్తున్నానండి అనకెప్పుడును. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ పెట్టిన అన్నం నేను తింటున్నానను తిప్పిచూడు మాటని. విత్తు పెట్టి పందిరేయ్యవద్దు, పందిరేసి విత్తు పెట్టు. విత్తు పెట్టేసి పందిరి ఎప్పుడో వేస్తారంటే నీకు ఈలోగా ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఊరెళ్ళిపోతావు. ఈలోగా అది పైకి పాకడానికి పందిరి లేక కింద పాకి కాయవలసినంత కాయి కాయదు, ఏ మేక వచ్చి తినేస్తుంది. నేను పందిరి వేసి విత్తు పెట్టు, నువ్వు ఊరెళ్ళినా అది పైకి ఎక్కేస్తుంది. కాబట్టి విత్తు పెట్టి పందిరేయ్యవద్దు, పందిరేసి విత్తు పెట్టు. ఏమీ దొరకకపోతే ఇల్లు తవ్వండి. ఇంకా మీరు ఈ సూత్రాలు పాటించి 4 ఇళ్ల ముందు కష్టపడి బతుకుదామన్నా కూడా రోజులు వెళ్ళకపోతే అప్పుడు మీకోసమని ఇంట్లోనే పాతు పెట్టాను, అప్పుడు ఇల్లు తవ్వండి మీకు దొరుకుతుంది, అప్పటి వరకు మాత్రం తవ్వేయకండి. అందుకని తిప్పారు, తిప్పితే అందులోంచి సారం వచ్చింది. సుందరకాండని తిప్పి చూస్తుండాలి ఒక్కొక్కసారి. అంతేగాని రావణాసురుడు లోపల పడుకుంటే లక్ష మంది బయట విచ్చుకత్తులు పట్టుకున్నారు, అబ్బా ఎంత గొప్పవాడండి అని వెంటనే ఆయన ఫోటో దొరుకుతుందా అని అడగకూడదు. మనం అలా పడుకోకూడదండి జీవితంలో, ఎప్పుడు రాముళ్ళ గుహలోనైనా పడుకోగలగాలి అనాలి తప్ప దాన్ని వైభవం కింద స్వీకరించకూడదు. బాహ్య వైభవమైన ఆంతర ప్రమాదం ఎంత ఉందో చూపిస్తుంది సుందరకాండ. ఇది మీరు పట్టుకుని సౌందర్యాన్ని పిండుకోగలిగిన మీ మనస్థితి సౌందర్యం, అందుకనే సుందరకాండ, మీ పట్ల సుందరకాండ. అందుకని అబ్బో ఏమి సుందరకాండ అండి, అందుకని ప్రతి శ్లోకం సౌందర్యం అలా తిరుగుతుంది. మీరు ఆ సారాన్ని పట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను ఇహ రావణాసురుడి అంతఃప్రమనగా అరువులు ఇలా ఉండునో, వజ్రములుండునో, వైడూర్యములుండునో, దిక్కుమాలినాడు పడుకోలేని వాడు ఏమిటంటే ఎందుకు ఎవడకు కావాలంటే అడగాలి. మీరు అడిగితే అప్పుడు మీకు పట్టుకుంది సుందరకాండ అని గుర్తు. గుహలో పడుకున్న రాముడు గొప్పవాడండి, 3 రోజుల నుంచి చెప్తున్నారు వాడి ఇంటికి బంగారం అని వెండి అని రాగని, అసలు సైటే వాడిది కాదు. బిల్డింగ్ ఎంత గొప్పదైనా కట్టండి, అసలు సైటు వాడిది కాదు. ఎంత ప్రమాదం, అసలు లంక వాడిది కాదు. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, అది విశ్వకర్మది, వీడు నాదంటున్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడో వచ్చి నీది కాదు అవతలమ్మని తీసేస్తాడు, పోయిందంతే అక్కడితో. కాబట్టి ఇది పట్టుకోగలిగితే ధన్యత, అది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు ఆయన రావణాంతఃపురం, ఆ రావణ భవనం అంతా చూశారు. ఎంత చూసినా ఎన్ని చూసినా ఏమీ కనపడలేదు, వైభవం కనపడుతోంది, బాహ్య వైభవం. పుష్పక విమానంలోకి ప్రవేశించాలి అని అనుకున్నారు. ఆ పుష్పక విమానంలో పడుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానికి వెళ్లే ముందు ఒకసారి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి గదుల వంక చూశారు. చూస్తే మహర్షి ఒక అత్యద్భుతమైన శ్లోకం, ఈ ఒక్క

0: శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే సుందరకాండలో రావణ వైభవాన్ని మీరు పట్టేసుకున్నట్టు.
1: సవీష్మ జాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం యథా మహత్రా వృషిమేఘ జాలం విద్యుచ్చినద్ధం సవిహంగ జాలం.
0: అది వర్షాకాలంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఉండుండి మెరుపు మెరిస్తే, వర్షాకాలంలో మెరిసేటటువంటి మెరుపు అందం వేరు. వర్షాకాలంలో మెరుపు ఏం చేస్తుందో తెలుసా అండి, మేఘాలు దట్టంగా పట్టేస్తాయి కాబట్టి ఆ మెరుపు తీగ మెరిస్తే గుంటూరు పట్టణం అంతా కనపడుతుంది ఆ మెరుపు తీగలో. అది వర్షాకాలం కాదనుకోండి, ఏదో ఒక్క మబ్బుండో చిన్ని మెరుపు తెలుక్కుని మెరిసింది అనుకోండి, ఏదో ఒక ఫోటో తీసుకున్న ఫ్లాష్లా ఉంటుంది, దాని అందం ఉండదు. వర్షాకాలపు మబ్బు మీద మెరుపు అందం వేరు. ఆ అందంలో మీరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కుర్చీలో కూర్చుని అలా మెరుపు తీగ వస్తుందని చూస్తున్నారనుకోండి, మీ కంటికి తుడా మొదలు ఉన్నట్టు కనపడుతుంది. మీరు ఇలా ఆకాశంలోకి చూడకుండా ఒకసారి పట్టణం వంక అలా చూడండి, ఆ పైన మెరుపు తీగ మెరుస్తుంది. మెరిసినప్పుడు చూడండి మొత్తం గుంటూరు పట్టణం కనపడుతుంది. ఒకసారి కరెంట్ ఎలాగో తీసేస్తారు గాలిగానే, కాబట్టి చక్కగా అనుభవించడానికి యోగ్యంగా వాళ్ళు సిద్ధం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చీకటిగా ఉంటుంది, వాళ్ళు చేసే ఉపకారం అదే. మీరు బాగా ఆంతరంగా ఎదగాలని వాళ్ళ యొక్క కోరిక, అందుకు తీసేస్తారు కరెంట్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ చీకట్లో కూర్చుంటే ఆ మెరుపు తీగ ఒక్కసారి తటిల్లత అంతా మెరుపే కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెరుస్తుంది. గుంటూరు అంతా మెరుపులో కనపడుతుంది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి శిఖరం నుంచి అన్నీ కనపడతాయి మీరు అక్కడ ఉంటే ఆవాసం ఒకవేళ. ఇప్పుడు మీరు ఊరు చూడడం మానేసి ఆకాశం వంక చూడండి. రెండో మాట, ఇప్పుడు ఆ మెరుపు తీగ ఒక్కసారి వస్తుంది, అర్జునుడు పట్టుకున్న గాంధీవనలా ఉంటుంది, అట్నుంచి ఇక్కడ వరకు మెరుస్తుంది. ఆ మెరుపు ఎలా ఉంటుందో మీకు ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, కానీ అది ఉంటుందండి, అది ఉండదు. అబ్బా కాసేపు ఉంటే బాగుండండి, అలా చూద్దాం అంటే ఇలా కనపడి అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కింవానేన ధనేన వాజిగరి విప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్య గారు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం, ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసురా అన్నారే. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి ఏ సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకు వద్దు సీతమ్మ మీదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామకథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం. మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి సవీష్మ జాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణ జాలం యథా మహత్రా వృషిమేఘ జాలం విద్యుచ్చినద్ధం సవిహంగ జాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవీష్మ జాలం బలవాందదర్శ చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు? దేనికి బాగా మనసు స్థిమితం చేసుకుని ఒకటికి రెండు మాటలు మనసు స్థిరం చేసుకుని చూడవలసింది ఏమిటి? చూడకూడనంత భయంకరంగా ఏదైనా ఉందనుకోండి, ఆయన కారు కింద పడిపోయారండి చూడండి అంటే చూడడానికి పెడితే మనసు దిటవు చేసుకుని బలం తెచ్చుకుని చూడవలసి ఉంటుంది. పిల్లి పడిపోయిందండి ఆటో కింద చూడండి అంటే అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కిటికీ అంత అందంగా ఉంటే చూడడం ఎందుకండి? అంత అందంగా ఉన్న కిటికీ దగ్గర మనసు నిలబడిపోతే ఇంకా సీతాన్వేషణం నడవదు. కాబట్టి దీని మీద మనసు నిలబడకుండా సీతమ్మ వైపుకి మనసు నిలబడేటట్టుగా మనస్సుని బలంతో సిద్ధం చేసుకున్నారు. తన లక్ష్యం మీద దృష్టి పెట్టారు తప్ప దీని మీద దృష్టి పెట్ట

లేకుండా ఉండడానికి బలాన్ని ప్రోది చేసుకున్నారు. అంటే ఆయన మనసు దేని మీద పెట్టాలో దాని మీదే పెట్టారు. ఇది ఆయన యొక్క యోగి లక్షణం, ఇది ఆయన యొక్క సాధక లక్షణం. సీతాదర్శనానికి ఆయన ఇంత కష్టపడ్డారు. గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపిసు పూజితాని సర్వైశ్చ దోషైహి పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. మళ్ళీ బలం అంటారు మహర్షి. గృహాణి నానావసురాజితాని ధనకనక వస్తు వాహన సమస్త సంపత్తితో నిండి ఉన్నాయిట గృహాలు. ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటారు చూసారా. ఒక్కొక్కసారి ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు బాగుండవు, ఇంట్లో వస్తువులు బాగుంటే ఇల్లు బాగుండదు, రెండు బాగుంటే వాడక మీకులు ఎక్కువ ఉంటాయి. అలా కాదు, రెండు ఒక్కొక్క ఇంట్లో ఏమిటంటే ఎక్కడ ఏ ఉండకూడదో అక్కడ ఉంటాయి. అది విచిత్రం. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆచార్య పురుషుల ఫోటో పెట్టకూడదు. ఆచార్య పురుషుల ఫోటో ఎక్కడ ఉండాలి? మీరు పవిత్రంగా నమస్కరించగలిగిన చోట ఉండాలి. అంతేకాని భక్తి అన్నదానికి ఓ కట్టుబాటు ఉండాలి. తప్ప గురువుగారి ఫోటో ఎక్కడ ఉండకూడదు అక్కడ పెట్టకూడదు. మీరు గురువు ఉన్నారు అన్న భావన అనుకోండి, మీకు గురువుగారు ఉన్నారు అన్న భావనతో మీరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. గురువుగారి సమక్షంలో మీ మనసు ఏ వికారమూ చెందకూడదు. మరి అప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవడం ఎంతవరకు శ్రేష్టం? అందుకే జగద్గురువు అయిన కృష్ణుడిని పెట్టద్దంటారు త్రిభంగిని. పెట్టకూడదు, పెట్టకుండా ఉండడం భక్తి. ఇక్కడ ఎందుకు పెట్టలేదండి అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఎలా పెడతానండి అన్నారు అనుకోండి, అది భక్తి కదండి. ఏ బాత్రూంలో అన్నం ఎందుకు తినరు? మీరు కట్టుకున్నదేగా. బాత్రూంలో అన్నం ఎలా తింటానండి అంటున్నారు కదా. మరి గురువుగారి ఫోటో బెడ్రూమ్లో ఎలా పెట్టావు? పెట్టకూడదు, తప్పది. ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఇది అందం. ఇది ఎవరి అందం? ఇంటి అందం కాదు, ఇంటి యజమాని హృదయ సంస్కారం. యజమాని అందగాడు. అందగాడు అంటే బాహ్యంలో కాడు, ఆంతరమునందు అందగాడు. ఏమిటో తెలుసా అండి? సీతారాములు ఉన్నారనుకోండి, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు తల్లిదండ్రులు కాదండి, కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చేది, కూతురికి పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకునేదిని. అక్కడ సశక్తి స్వరూపమైన ప్రసన్నమూర్తుల్ని పెట్టుకోవాలి. మేము ఆరాధిస్తామంటే భద్రకాళిని పెట్టకూడదు అక్కడికి తీసుకెళ్ళి, అది పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అది స్వస్థతతో ఆచమనం చేసి ఉపాసన చేయవలసిన స్వరూపం. గురువుగారు, గురువుగారు గురువుగారే. గురువుగారి ఫోటో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని గురువుగారి ఫోటో పెట్టుకున్నాను భక్తి అని చెప్పి పట్టుకెళ్ళి బాత్రూంలో కూడా ఎందుకు పెట్టుకో? అక్కడ కూడా పెట్టుకో, లెట్రిన్లో కూడా పెట్టు. గురువుగారి ఫోటో మరి ఎందుకు పెట్టలేదు? అదేంటంటే గురువుగారి ఫోటో లెట్రిన్లో ఎలా పెట్టావు? బుద్ధుందా మీకు ఆ ప్రశ్న ఏంటి? బెడ్రూమ్లో ఎలా పెట్టావు? ఇది సంస్కారం. ఈ సంస్కారంతో ఉంటే ఏమవుతుందంటే దేవతలు అనుగ్రహిస్తారు. దేవతానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ అది ఉండడం వల్ల. అది పొందాలి ప్రయోజనం, అది పొందడం అద్భుతం. అలా ఉంటే అర్ధనారీశ్వర స్వరూపం ఉందనుకోండి పార్వతీ పరమేశ్వరుల్లో, సగం పార్వతీదేవి సగం పరమేశ్వరుడు కలిసిపోయిన మూర్తి మీకు ఎదురుగుండా ఉందనుకోండి, అది దాంపత్యానికి పరాకాష్ఠ. మీలో సగం మీ భార్య అయిపోయింది. అది ఎక్కడన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. అసలు కొన్ని చోట్ల ఏ ఈశ్వరమూర్తి పెట్టమని ఇంట్లో గదులైన, అవునా కాదా? ఎందుకని? ఫోటో కాదండి అది, ఆయనే కదా నమస్కారం పెడుతున్నారుగా. మీరు నమస్కారం పెడుతుంటే మా గురువుగారు మా ఈశ్వర స్వరూపము అంటే దానికి తగిన స్వరూపాన్ని అక్కడ పెట్టాలి కదండి. కాబట్టి ఇది తెలుసుకోవడం ఇంటిని అందంగా పెట్టుకోవడం. అందుకే ఇల్లు బాగుంటే ఇంట్లో వస్తువులు పెట్టవలసిన రీతిలో పెట్టడం, ఇంట్లో ఉండవలసిన రీతిలో వస్తువులు ఉంటే ఇల్లు బాగుండదు. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రెండు బాగుంటే చాలా గొప్ప విషయం అనుకుంటు. గృహాణి నానావసురాజితాని, ఇంటికి ఏముండాలో అన్నీ ఉన్నాయి. కారుకి పెద్ద ఫోర్టికో కడతాడు, కారు ఉండదు, తుడుచుకుంటూ ఉంటాడు అంతే రోజు. ఎందుకండి ఇది అన్నారనుకోండి, కారు ఎప్పటికైనా కొంటానేమో అని కట్టానండి అంటాడు. ఎప్పటికే కొంటాడు అంటే ఏమోవాడు అదృష్టం. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే రోజు తుడుస్తూ ఉంటాడు దాన్ని. ఆఖరికి అక్కడికి ఏం చేస్తాడంటే చిట్ట చివరికి తీసుకొచ్చి ఇంట్లో కుక్కని పెంచి దాన్ని కడతాడు. అక్కడ కారు ఉండవలసిన చోట కుక్క ఉంటూ ఉంటుంది. అవి అపభ్రంశంగా ఉంటాయి అవన్నీ. అంటే ఇంటికి ఒక అందాన్ని ఇవ్వగలిగినటువంటివి కావు. చాలా పెద్ద ప్రారంభం ఏమిటో తెలుసా అండి? కారు లేకుండా పార్కింగ్ ప్లేస్ కొనుక్కోవడం అపార్ట్మెంట్లో. ఎందుకో తెలుసా, వీడు ఉండడు అక్కడ, వీడు రోజు అక్కడ కూర్చోడుగా పార్కింగ్.

ప్లేస్ లో వీడి స్కూటర్ అక్కడ పెట్టుకుంటాడు, కారు కొనుక్కుందాం ఎప్పుడు అనుకున్నాడు, ఇప్పుడే లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు కారు ఎప్పుడు కొంటాడు, ఈ లోన్ తీరితే కొనాలి, కానీ కనీసం 6 ఏళ్ళు కొనలేడు. వాడు గీత గీసి వెళ్ళిపోతాడు ఆ బిల్డర్. వీడి స్కూటర్ అక్కడ పెడతాడు, ఖాళీగానే ఉంది కదా అని పాలవాడు తీసుకొచ్చి అందులో పెడతాడు. వీడి స్కూటర్ తీద్దామంటే అది అడ్డు, నా కార్ పార్కింగ్ ఏరియా, నా స్కూటర్ తప్ప ఇందులో ఏం పెట్టద్దు అంటాడు. ఎవడు వింటాడు నీ మాట? ఇంకా అది చూసినప్పుడల్లా బాధ. కారు కొందామా, ఈ అప్పే తీర్చలేదు, ఇంకో అప్పు ఎక్కడ చేస్తావు? కాబట్టి ఉండవలసిన ఉన్నదానికి ఉండవలసింది లేకుండా ఉండకూడని దానికి, లేకపోతే ఎప్పుడో వస్తున్న దానికి ఇప్పుడేదో సిద్ధం చేసి ఏడ్చిన వాడిలా ఉండకుండా అందంగా ఉండడం, అమెరికగా ఉండడం అంటే అది ఇల్లు. కాబట్టి గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. చక్కగా అన్ని రకాలైనటువంటివి, అంటే ఇల్లు అంటే కేవలం ఇల్లు కాదు, ధనము బంగారము వస్తువు వాహనములు అన్నిటితోటి ఆ ఇల్లు అంత అందంగా ఉంది. పూజ చేసుకుందాం, మారేడు చెట్టు ఉంది, శనివారం వచ్చింది వెంకటేశ్వర ఆరాధన, చక్కగా తులసి వనం ఉంది, అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఎర్రటి పూలున్నాయి, చక్కగా ఏదో ఇంట్లో శుభకార్యం కోసుకోవడానికి ఓ గోరింటాకు చెట్టు ఉంది, శుభకార్యం అలా వాళ్ళ ఇంటికి వెళితే అతను వసంతకాలం పువ్వు వేస్తుంటే ఇప్పుడు మామిడి కొమ్మలు అంటే మేము ఏమంటారు, అలా కాకుండా మీ ఇంట్లోనే ఓ మామిడి చెట్టు ఉంది, కాస్త 4 చెట్లు వేసుకోవడానికి వీలుగా ఉంది, ఇంట్లో స్థలం ఉంది, కానీ పువ్వు కాయాలేని చెట్టు వేసావు, ఇంట్లో కోడలకి ఎంతకాలానికి గర్భం రాలేదని ఏడుస్తావు, పువ్వు కాయాలేని చెట్టుకు పాలు పోసి పువ్వు కాయా ఉండేటటువంటి చెట్టు పీకించేసిన వాడికి వంశాభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? తదా జ్ఞానం కలుగుతుందేమో అంతే, అంతటా ఈశ్వరుడు ఉన్నాడని. కాబట్టి ఏ ఉండాలో ఆ ఉండడం ఇంటికి వైభవం, ఏమి ఉండకూడదో అవి ఉండకపోవడం వైభవం. చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుందండి. బ్రహ్మదండి ముళ్ళు తీసుకొచ్చి ఇంటి నిండా వేసుకున్నాం అనుకో, వీడి మొహం ఇటు సైడ్ అర్థం ఉంది, ఇక్కడ ముళ్ళెట్టే ఇష్టం ఏంటండి అని. మీరు ఎప్పుడైనా కొంతమంది ఇళ్ళకెళ్ళండి, ఇలా కాయల రూపంలో ముళ్ళు, ఆకుల రూపంలో ముళ్ళు, ఇంతంత ముళ్ళు, అక్కడి నుంచి ఇంకా ఏమంటాడంటే, ఇదేంటి మా మనవన్నీ తీసుకొద్దాం అంటే 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామండి, కానీ ఇదే మొక్కలతో బాగా ఆడుకుని పడిపోతాం అది, మరి తీసే మొక్కలు అంటే మనవడు పడిపోతాడేమోనని తేవడం అన్నా మానేస్తాడు, కానీ ఆ ముళ్ళ మొక్కలు మాత్రం దీని పడి వ్యామో ఏమని చెప్పాలి. చాలా విచిత్రంగా ఉంటుంది మనుష్యుల ధోరణి. అంటే నా ప్రారంభం నాకే కనపడతారు అలాగా, మీరు ధన్యాత్ములు, మీకు ఎవరు కనపడరేమో, ఒకవేళ కనపడినా మీరు నాలా ఏమీ మాట్లాడరు, చక్కగా హాయిగా అన్ని జ్ఞానులు కనుక అనుభవిస్తారు, నేను ఇలా నోరేసుకు పడిపోతుంటాను. కాబట్టి గృహాని నానా వసురాజితాని, అందుకే నేనంట సుందరకాండ అనుకోకండి, మీ దాకా తెచ్చుకోండి అంటుంటాను. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. దేవతలందరూ కూడా మెచ్చుకుంటారట ఇంటిని చూసి. అంటే దేవతలందరూ కూడా మెచ్చుకోవడం అంటే ఒకటే, దేవతలు ఏ ఏ స్థానములలో ఉండాలో ఆయా స్థానములలో అలా ఉంటారు, చక్కగా అలా పెట్టి పూజింపబడుతూ ఉంటారు, అలా అలంకారములై అందంగా ఉంటాయి ఆ స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు ఆయన పుష్పక విమానంలోకి ప్రవేశించారు. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోధిపశ్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్య ప్రతిరూప రూపం. అది విశాలమైనటువంటి ప్రాంగణం, ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళు ఎక్కచ్చు పుష్పక విమానంలో. అది బ్రహ్మగారు సృష్టి చేసి కుబేరుడికి ఇస్తే కుబేరుడిని కొట్టి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి అందులో కళ్ళకి మిరుముట్లు కొలుపుతూ నిరుపమానమై, దాంతో పోల్చడానికి ఇంకొకటి లేకుండా అంత విశాలమైనటువంటి ఆ పుష్పక విమానం కనపడింది. అందులో కొన్ని కొన్ని తివాచీలు వేశారు. ఆ తివాచీ ఎంత అందంగా ఉందంటే, మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాహకృత వృక్షవితాన పూర్ణా వృక్షాహకృత పుష్పవితాన పూర్ణా పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. అసలు నిజంగా సౌందర్యం అంటే అందం పర్వతాలు. పర్వతాలు ఏమి అందంగా ఉంటాయో లోకంలో, అది నిజంగా క్యాన్వాస్ మీద చూస్తే మీరు చాలా అందంగా ఉంటుంది. ఒకనకొకప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసే అటువంటిది ఒకటి, ఒక ఊహాచిత్రము అని ఒకటి చూశాను. అప్పుడు కొండ అద్దమందు కొంచెం అయ్యి ఉండదా, గీయాలనుకున్న చిత్రకారుడికి ఆ అభిప్రాయం ఉంటే పావుట ఒక కాగితం మీద గీయగలడు. ఆయన విహంగ వీక్షణం గీశాడు. నేను నా జీవితంలో మళ్ళీ ఇంకా అలాంటి ఫోటో చూడలేదు. ఆయన సింహాచలం దగ్గర నుంచి వెంకటాచలం వరకు ఉన్న పర్వత సానువుల్ని గీశాడు. గీస్తే అది ఏమైందో తెలుసా అండి,
సింహాచలం.

లో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికీ ఏడు పడగలు ఇలా విప్పింది. ఏడు పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది, అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం. అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి, ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం, శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం, అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు ఏడు తలల పావు రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పావు రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు, ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను. అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజి పూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశాక ఒక తివాచి మీద. శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ, ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లుంటాయో చెట్లన్నీ గీశాక. వృక్షాకృతాహ పుష్పవితాన పూర్ణాహ, ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశాక. పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం, ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశాక. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికీ ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం పువ్వంతా కలిపి నా చిటికిన వేలంతా అయిపోయి సన్నగా ముడుచుకుపోతుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది. ఆ మందార పువ్వును చూస్తే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం, ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది అది. అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు, మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు పువ్వుని, ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అవదు. అలాంటి అమరికతోనే ఉంటుంది ఇంకో పువ్వు, ఇలా అనండి మొత్తం రేఖలు ఊడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి మొత్తం రేఖలు ఊడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడ్రా అనిపిస్తుంది. మీరు ఆప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచ కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్లో చూస్తే ఏ గ్లాస్కో పంచ పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడ్రా ఇంత తెల్లటి పువ్వుని ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుణ్ణి, ఆయన నిర్మాణ కౌశలాన్ని ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాహకృత వృక్షవితాన పూర్ణాహ, వృక్షాహకృతాహ పుష్పవితాన పూర్ణాహ, పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి, దుర్వాసన వస్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవులంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం వీష్మోత్తమానామపి చోచ్చమానం మహాకపిస్తత్ర మహావిమానం. దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి ఆ కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట
వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుంది. అటువంటి కాంతి చిమ్ముతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని

పెడుతున్న రైల్ని చూడండి, మీరు ఎడుతున్నట్టు ఉంటుంది కదా. ఏ దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది, తాను ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి మీరు? నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే పెడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మా మనుషు

అంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది, మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉన్నారు. చెయ్యరు జిమ్లో ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ఆ ట్రెడ్మిల్. దాన్ని కావలసిన స్పీడ్లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. ఏమి దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు, పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేదు కాబట్టి తెలియదు అంతే. నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః సకేశరాశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. ఆయన పుష్పక విమానంలో ఒక లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది. నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః, దానికి ఎంత గొప్ప మూర్తి అంటే రెండు ఏనుగులు ఆకాశగంగా జలాల్ని స్వర్ణ కడవలతో పట్టుకొచ్చాయి, పట్టుకొచ్చి పోస్తున్నాయి. పోస్తుంటే ఆ గంగాజలం ఆవిడ మీద అభిషిక్తం అవుతోంది. ఆ అభిషేకింపబడినటువంటి నీటి చేత తడపబడినటువంటి శరీరము కలిగినటువంటి మూర్తిగా లక్ష్మీదేవి అక్కడ కనపడుతోంది. దివ్యైర్ గజేంద్రైర్ మణిగణక చితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తామమ వసత గృహే సర్వమంగళ్యయుక్తా అని మనం శ్రీ సూక్తంలో అడగం. అమ్మా అలా మాకు కనపడు, మా ఇంట మంగళం కలుగుతుంది అని. అలాంటి మూర్తిని కానీ చూస్తే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అని శంకరాచార్యుల వారు కూడా కనకధార చేస్తూ అదేంటి ప్రతిరోజు కూడా అలా దిగ్గస్తి భిక్కనక కుంభముఖావ సృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జన్నీమ శేష లోకాధినాద గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ప్రాతకాలంలో నేనమ్మా అటువంటి మూర్తికి నమస్కరిస్తున్నాను, కాబట్టి చక్కగా అటువంటి మూర్తి ఇంట్లో ఉండాలి అని గుర్తు. కాబట్టి గృహాణి నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిద్దస్య స్వబలార్జితాని. కాబట్టి అక్కడ ఏముంది? నియుజ్యమానాస్సు గజాస్సుహస్తా సకేశరాశ్చోత్పల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. పద్మములు పట్టుకున్న లక్ష్మీదేవికి ఏనుగులు స్వర్ణభాండములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తి ఉంది, చాలా బాగుంది. అయితే ఇది రావణుణ్ణి మెచ్చుకోవడానికి కాదు. ఉపాసన క్రమం ఏమిటో తెలుసాండి? మూర్తి ఉపాసన విస్తరణ జరగాలి. అందుకే పూజామందిరంలో పూజ గొప్పది, పూజామందిరంలో మరణించాలనుకోవడం తప్పంటాడు వివేకానందుడు. నీ పూజామందిరం లోకమంతా పూజామందిరంగా మారడానికి పనికి రావాలి తప్ప, నా పూజామందిరం అదే తప్ప ఇంకా లోకంలో పూజించవలసింది ఏం లేదంటే నువ్వు రాక్షసుడు అయిపోయావు అని గుర్తు.

0: FM 90.4.
1: దాణా కొరకు అజోలా పెంపకం. చాలా మంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఖరీదైనది. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు, పచ్చని దాణాలు కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకు

0: తెలియజేయడానికి ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం.
1: అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పి కన్నా చవకగా తేలికగా దొరుకుతుంది కాబట్టి ఖర్చు తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది, పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది. ఒక తివాచీలా అజోలా పెరిగి ఎండను అడ్డుకుంటుంది, దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు. అజోలా తేలుతూ వారంలో రెండింతలయ్యే మొక్క, అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాని పెంచడం చాలా తేలిక, దానివల్ల మాకు దాణాకి ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
0: నేల మీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది, కాబట్టి ఎప్పుడూ నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి గాని మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి గాని అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటును ఎంచుకోవాలి.
1: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
0: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు, దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరమూ అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలుపెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చెయ్యాలి. వీరాస్వామి గారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గమేళాతో కంపోస్ట్ ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చీరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మీ కంపోస్ట్ ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు. పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరిదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోలా మొక్కల కురసవేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోలా స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. 3 రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. 2 వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు, 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలని చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు x 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొలనులని కట్టించారు. ఆయన ఈ 2 కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకి పెట్టడానికి ముందు పేడవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణా, దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి. మిల్లు దాణాకి మేము అజోలా, నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా.
2: ఇయర్కేన సత్తిగల్
1: మేకలకు పెట్టే ముందు

0: అజోలా మీద కొద్దిగా ఉప్పు చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి, వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి.
1: రెండు మడంగు తవ్వుడు, అరిసి తవ్వుడు.
0: రెండు భాగాల వరి పొట్టుకి ఒక భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ, నూనె పిప్పి ఖరీదెక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
1: ఫుడ్ అవసరం.
2: ఇప్పుడు అజోలాని గురించి మనం నేర్చుకున్నది ఒకసారి సమీక్షిద్దాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజోలా పశువులకి చేపలకి పెట్టదగిన చక్కటి దాణా. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలనుని తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి. అజోలా తేలగలిగేలా నీటి మట్టాన్ని కనీసం 10 సెంటీమీటర్లుగా ఉంచాలి. రోజూ కోయాలి. సాంద్రత పెరిగితే అది చనిపోతుంది. పశువులకి పెట్టే ముందు శుభ్రంగా కడగాలి. మీ అజోలా కొలను గురించి శ్రద్ధ వహిస్తే చక్కటి నాణ్యమైన దాణాన్ని రోజూ అందుకుంటారు. పైగా అందుకు మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఫ్లోర్ నాగరాజుమాల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమా

పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు. డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా

0: రెండున్నర ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? సోఫాలు, దిండ్లు, పరుపులు ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది అనుకుంటూ ఉంటాం కదండి. సౌకర్యంగా ఉంటే చాలనుకొని వాటి వాడకానికి అలవాటు పడిపోతూ ఉంటాం. కానీ దైనందిన జీవితంలో ఉపయోగించే ఉపకరణాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలండి. కీళ్ళు, కండరాలు శ్రమకు గురవకుండా ఉండటం కోసం ఎలాంటి ఉపకరణాలు ఎంచుకోవాలో, వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు వాడుకునే ఉపకరణాలు నెమ్మది నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని కుదేలు చేస్తూ ఉంటాయండి. మన ఇళ్లలోని సోఫాలు మెత్తగా సౌకర్యంగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటాం. పరుపులు, దిండ్లు వీలైనంత మందంగా మెత్తగా

అంటే చూసుకుంటూ ఉంటాం, కానీ అవి శరీర భంగిమలను పక్కదారి పట్టిస్తున్నాయా అనే కోణంలో అయితే ఆలోచించాం. వీటితో పొందే సౌకర్యానికి మించి వాటి ఎత్తు, వాటిని వాడుకునే సమయంలో కీళ్ల మీద పడే ఒత్తిడుల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు సోఫాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. చాలామంది నీళ్లకు అంటుకుపోయి ఉండే వంటి సోఫాలను ఇష్టపడుతూ ఉంటారు. కూర్చోగానే అడుగుకి కుంగిపోయే అతి మెత్తని సోఫాలు, లేచి నిలబడటానికి ఇబ్బందిగా ఉండే సోఫాలు ఆరోగ్యకరం కాదండి. సోఫాల తయారీలో ఉపయోగించే మెటీరియల్ కంటే సోఫా ఎత్తు, మెత్తదనం మరింత ముఖ్యం. అవసరానికి మించి మెత్తగా ఉండే సోఫాల బదులు కాస్త గట్టిగా ఉండే సోఫాను ఎంచుకోవడం శ్రేయస్కరం అండి. మరీ ముఖ్యంగా సోఫాలు కూర్చున్నప్పుడు పాదాలు నేల మీద ఆనేలా ఉండాలి. మోకాళ్ళు తుంటి సమాంతరంగా ఉండాలండి. తుంటికీలు మోకాళ్ళు 90 డిగ్రీల కోణాన్ని మించకుండా చూసుకోవాలండి. సోఫా వెన్నుకు తలకు ఆసరా అందించేలా ఉండాలి. సోఫా వీపుకు ఆనుకునే భాగం 90% ఎక్కువ కోణంలో వెనక్కి వాలి ఉండాలండి. ప్రతి 3 ఏళ్లకు సోఫా రీఫిల్ చేయాలి లేదా కుషనింగ్ మారుస్తూ ఉండాలండి. ఎక్కువ సమయం పాటు టీవీ చూడాలనుకుంటే వెనక్కి వాలినట్టు ఉండే రిక్లైనర్లు వాడుకోవాలండి. ఇప్పుడు పరుపులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. మెమరీ ఫోమ్ పరుపులు అత్యుత్తమం అండి. పడుకోగానే గుంతలా ఏర్పడే పరుపులు ఆరోగ్యకరం కాదు. పరుపు మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండకూడదు. ఉదయం నిద్ర లేవగానే ఒంటి నొప్పులు వేధిస్తున్నా, తరచూ కండరాలు పట్టేస్తున్నా వాడుకునే పరుపులో లోపం ఉందని గ్రహించాలండి. అలాగే మంచం కూడా సరిపడా ఎత్తులో ఉండాలి. ఎత్తు తక్కువ మంచాలు వాడుకున్నప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుందండి. 8 నుంచి 10 అంగుళాల మందం పరుపులు శ్రేయస్కరం. పడుకోగానే శరీర వెనక భాగం అంతా పరుపులో కూరుకుపోయేంత మెత్తగా ఉండకూడదు. ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అవసరం లేదు, కానీ మెమరీ ఫోమ్ ఉన్న పరుపులు వాడుకోవాలండి. ఒకే చోట పడుకుంటూ ఉంటే ఎంత నాణ్యమైన పరుపు అయినా గుంతగా మారిపోతుంది, కాబట్టి తరచూ తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు దిండ్లు ఎలా ఉండాలో తెలుసుకుందాం. కొందరికి లావుపాటి దిండు లేనిదే నిద్ర పట్టదు, ఇంకొందరికి దిండు వాడే అలవాటే ఉండదండి. 2 దిండ్లు కలిపి తల కింద పెట్టుకోవడం మరింత ప్రమాదకరం అండి. కాబట్టి వాడుకునే దిండు మరీ మందంగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. అలాగే దిండు మెడ వంపుల్లో ఇమిడిపోయేలా ఉండాలండి. దిండు వల్ల తలకు మెడకు మధ్య దూరం పెరిగేలా ఉండకూడదు. మెడవంపు కుదించుకుపోయేంత దిండు వాడకూడదండి. తరచూ దిండ్లను మారుస్తూ శరీర భంగిమలను ఇబ్బందికి గురి చేయకూడదు. అలాగే గంటల తరబడి పూజల గదిలో నేల మీద పద్మాసనం వేసుకుని పూజ చేయడం, ఇండియన్ టాయిలెట్స్ వాడుకోవడం, నేల మీద కూర్చొని పనులు చేసుకోవడం వల్ల మోకాళ్ళ మీద అదనపు ఒత్తిడి పడుతూ ఉంటుందండి. మరీ ముఖ్యంగా భారతీయుల్లో సహజ సిద్ధంగా విటమిన్ డి లోపంతో కీళ్ల సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యకు అస్తవ్యస్తమైన జీవన శైలి తోడైతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుందండి. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. పూజ గదిలో ఎత్తుగా ఉండే స్టూల్ వాడుకోవాలండి. మోకాళ్ళు 90 డిగ్రీలు మించి వంగకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నేల మీద కూర్చోవడం మానేయాలండి. ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా ఉండటమే మంచిది. వెస్టర్న్ కమోడ్ కూడా మరీ ఎత్తుగా ఉండకూడదండి, అలాని తక్కువ ఎత్తులో కూడా ఉండకూడదు. ఇప్పుడు చేతికర్ర ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. గుండెపోటుకు గురైన వాళ్ళు 3 కాళ్ళ చేతికర్ర వాడుకోవచ్చండి. కండరాల పటుత్వాన్ని కలిగి ఉండి గుండె ఆరోగ్యం బాగున్న 70 ఏళ్ల దాటి ఉన్న వాళ్ళు సాధారణ చేతికర్ర వాడుకుంటే చాలు. మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు ఏ మోకాళ్ళ నొప్పిగా ఉంటే అటువైపు చేతికర్ర వాడుకోవాలండి. తుంటి నొప్పి ఉన్న వాళ్ళు కుడి తుంటి నొప్పి అయితే ఎడమ వైపు చేతికర్ర వాడుకోవాలి. అదే ఎడమ తుంటి నొప్పి అయితే కుడి వైపు ఉన్న చేతికర్ర వాడుకోవాలండి. మూర్ఛ, పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు వాకర్ లేదా 3 కాళ్ళ చేతికర్ర తప్పనిసరిగా వాడుకోవాలండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఢిల్లీకి చెందిన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఇంకా లోక్ నాయక్ హాస్పిటల్ చేపట్టిన అధ్యయనంలో

సర్జరీ సమయంలో సంగీతాన్ని వినటం ద్వారా రోగి కోలుకునే వేగం పెరుగుతుందని స్పష్టమైందండి. సాధారణ అనస్థీషియా సమయంలో రోగికి సంగీతాన్ని వినిపించడం ద్వారా ఔషధ అవసరతను గణనీయంగా తగ్గించవచ్చని, అలాగే రోగి కోలుకునే సమయాన్ని కూడా కుదించవచ్చని ఈ అధ్యయనంలో తేలిందండి. సర్జరీ సమయంలో రోగికి అనస్థీషియా ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఆధునిక అనస్థీషియాలో రోగికి నొప్పి తెలియకుండా నిద్రమత్తులో ఉంచడం కోసం 5 నుంచి 6 రకాల మిశ్రమాల ఔషధాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గాల్ బ్లేడర్ ను తొలగించే లాప్రోస్కోపిక్ సర్జరీలో పొత్తికడుపు గోడల్లోని నాడులను మొద్దుబార్చే ఇంజెక్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సర్జరీ సమయంలో శరీరం స్పందిస్తూ గుండె వేగం ఇంకా రక్తపోటు పెరగటం లాంటి మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ లక్షణాలను అదుపు చేయడానికి సంగీత చికిత్స తోడ్పడుతుందని వైద్యులు నిర్ధారిస్తున్నారండి. ఇందుకోసం పరిశోధకులు 20 నుంచి 40 ఏళ్ల రోగులను 2 జట్లుగా విభజించి 2 జట్లకు శస్త్రచికిత్స సమయంలో వాంతులను నివారించడం కోసం, మత్తును అందించడం కోసం ఔషధాలను ఇవ్వడంతో పాటు ఫెంటనిల్ అనే నొప్పిని నివారించే ఔషధం, ప్రోపోఫాల్ అనే హిప్నోటిక్ ఔషధాన్ని కూడా రోగులకు అందించారండి. 2 జట్లలో 1 జట్టుకు అదనంగా హెడ్ ఫోన్స్ తో మురళి లేదా పియానో సంగీతాన్ని వినిపించినప్పుడు ఈ జట్టుకు తక్కువ మోతాదు ప్రోపోఫాల్, ఫెంటనిల్ అవసరమయ్యాయట. అలాగే వీరిలో సర్జరీ తదనంతరం కోలుకునే వేగం కూడా ఎక్కువగానే ఉండటం, ఒత్తిడి హార్మోన్లు మోతాదులు తక్కువగా ఉండటం, సర్జరీ సమయంలో రక్తపోటు అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలు కూడా వైద్యులు గమనించారండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ తెలుసుకుందాం. కణాల శక్తి భాండాగారాలు మైటోకాండ్రియా అని మనం చదువుకుంటూనే ఉంటాం కదండి. ఈ శక్తి భాండాగారాలు బలహీన పడితే అకారణంగా నిస్సత్తువ వేధిస్తూ ఉంటుందండి. ఇలాంటప్పుడు మైటోకాండ్రియాను బలపరిచే ఆహారాన్ని ఎంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ప్రతి భోజనంలో మైటోకాండ్రియా పదార్థం ఉండేలా చూసుకోవాలండి. ఈ కోవకు చెందిన ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర, ఇతరత్ర ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉన్న ఆకుకూరలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయండి. అదే క్రూసిఫెరస్ కూరగాయల్లో అయితే బ్రోకలీ, క్యాలీఫ్లవర్, బెర్రీస్ కి వస్తే స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ వంటివి తీసుకోవాలండి. బీట్రూట్లు, క్యారెట్లు, టమాటా, పర్పుల్ క్యాబేజ్, వీటన్నింటిలో ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకుంటూ ఉండాలి. నూనెల్లోకొస్తే ఆలివ్ నూనె, అవిసి గింజల నూనెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటూ ఉంటాయి. అదే నట్స్ విషయాలకొస్తే వాల్నట్, గుమ్మడి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఇంకా పోషకాలు కూడా ఉంటాయండి. మోనోసాచురేటెడ్ కొవ్వుల కోసం అవకాడో తినాలండి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కొవ్విన చేపల్లో ఈ పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయండి. ఎముకలతో తయారైన బ్రాత్ లోపలి పొరతో పాటు మైటోకాండ్రియా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుందండి. అలాగే గ్రీన్ టీ కణశక్తి ఉత్పత్తికి తోడ్పడుతూ ఉంటుంది. అదే స్పైసెస్ లోకి వస్తే పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి కణ నష్టాన్ని అరికడుతూ ఉంటాయండి. ఇవండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో ఇంకొన్ని హెల్త్ టాపిక్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీమతి భమిడి కమలాదేవి గారిచే కార్యక్రమాన్ని వింటారు.
2: అక్షరావగమ లబ్ధయే యథా స్థూల వర్తుల దృశత్ పరిగ్రహ శుద్ధ బుద్ధ పరిలబ్ధయే తథా దారుర్ముణ్మయ శిలామయాచనం.
3: అక్షర జ్ఞానం కలిగించటానికి పిల్లలకి చిన్నవి పెద్దవి గుండ్రనివి రాళ్లను చెక్కి చూపించేలాగే నిత్యము శుద్ధము బుద్ధము అయిన పరమాత్మ జ్ఞానాన్ని కలిగించటానికి కొయ్య మట్టి రాయి మొదలైన వాటితో విగ్రహాలని చేసి మరీ అర్చిస్తూ ఉంటారు. న జాతి న కులం తాత న స్వాధ్యాయ శ్రుతం న చ కారణాని ద్విజత్వస్య వృత్తమేవాస్య కారణం.
4: వత్స, బ్రాహ్మణత్వానికి కారణం జాతి కాదు సుమా, కులము కాదు, వేదాధ్యయనం కూడా కాదు, పాండిత్యం అంతకంటే కాదు, ప్రవర్తన ఒక్కటే దానికి కారణం.

0: ये द्विजः वेदपाठं तु विप्राणां ब्रह्मज्ञानं तु ब्राह्मणाः।
1: సర్వజనములు జన్మచే శూద్రులుగానే పుట్టి ప్రతి ఒక్కరూ జన్మచే శూద్రులుగానే పుడతారు. కేవలం కర్మచేతనే ద్విజత్వం పొందుతారు. వారిలో కొందరు వేదాధ్యయనంతో విప్రులై బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రాహ్మణులవుతారు. అలా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే అసలైన బ్రాహ్మణులు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరాలకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజు మాల్, జేపీ రోడ్, చిన్నమీరం, భీమవరం.
1: వర్ణాలలో విశేషం ఏమీ లేదు. ఈ జగత్తంతా బ్రహ్మస్వరూపమే. ప్రథమ సృష్టిలో అందరూ బ్రాహ్మణులుగానే ఉండి ఆ తర్వాత వారు వారు చేసే కర్మల్ని అనుసరించి వివిధ వర్ణాలుగా ఏర్పడ్డారు.

0: भावंगतम् भ्रांतिः संस्मृतिरस्य तत्प्रशमनम् मुक्तिस्तदवश्यात्मनो ब्रह्मैक्यापगमाश्रुतिश्रवणजादित्याहुरद्वैतिनः।
1: ब्रह्मम् ఒకటి మాత్రమే పారమార్థికమైన సత్తా గలది, తదితరములన్నీ మాయామయాలు గాని, అంటే కేవలం అసత్తులు మాత్రమే. ఆ బ్రహ్మమే వివిధో ఉపాధులతో ప్రతిబింబితమై ఉంటూ ఉంటుంది. అందువల్లే జీవుడు ఈశ్వరుడు అనే భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ జీవుని యొక్క భ్రమే సంసారంగా ఉంటుంది. ఏతద్ భ్రమ తొలగటమే మోక్షం. ఆ భ్రమ ఎలా తొలుగుతుంది అంటే వేదాంత వాక్య శ్రవణాదుల ద్వారా జీవ బ్రహ్మలకు అభేద జ్ఞానం కలగటం వల్ల. అంటే జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే భావన కాక, ఆ పరమాత్మే నాలో ఉన్నాడు, నేను ఆ పరమాత్మ ఒకటే అనే భావం కలిగినప్పుడు జీవ బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. ఇదే అద్వైత సిద్ధాంతంలోని ప్రధాన సూత్రం. దీనికి బోధకులు ఆదిశంకరులు.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: FM 90.4. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం.

0: మందు, డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం మదర్ తెరీసా తెలుగు పాఠం వింటారు.
2: తాతయ్య, ఎప్పుడు రామాయణ మహాభారత కథలే చెప్తావు, ఈ రోజు ఇంకేమైనా చెప్పు తాతయ్య.
3: అలాగేనమ్మా, ఈ రోజు నీకు ఏం చెప్తానంటే, మానవ సేవే మాధవ సేవయని రోగులకు, వృద్ధులకు, పేదలకు నిర్విరామంగా తన సేవలందిస్తున్న ఒక తల్లి గురించి చెప్తాను, వినండి మరి.
2: ఆవిడ ఎవరో నాకు తెలుసు, మదర్ తెరీసా కదా.
3: అవును, ఆమె దీనుల పాలిట కల్పవల్లి. ఆర్తులను, అన్నార్తులను, అసహాయులను, అనాథులను ఆదుకోవటానికి అవతరించిన అనురాగమయ్యి ఈ మాతృమూర్తి మదర్ తెరీసా.
2: ఆవిడది మన దేశం కాదు కదా తాతయ్య.
3: కాదమ్మా, ఆవిడ 1910 ఆగస్టు 27 యుగోస్లేవియా దేశంలో జన్మించింది. ఆవిడ పూర్తి పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఈవిడ దయార్థ హృదయం చిన్నప్పుడే తెలిపింది. ఒకసారి ఏమైందంటే, ఆగ్నెస్ స్కూల్కి ఆలస్యంగా వెళ్ళింది.
4: ఆగ్నెస్, ఆగ్నెస్ ఏమిటి, ఇవాళ ఆగ్నెస్ బడికి రాలేదా?
2: నాకంటే ముందుగానే బయలుదేరింది టీచర్. అదిగో వచ్చింది.
4: లోపలికి రా ఆగ్నెస్. తొందరగా బయలుదేరవట, ఎందుకు ఇంత ఆలస్యమైంది?
2: అవును టీచర్, కానీ దారిలో పాప ఒక ముసలతను జ్వరంతో బాధపడుతుంటే.
4: అయితే
2: అతడు ఆసుపత్రికి పోవాలట, చేతగాక రోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని మెల్లగా నడిపించుకుని ఆసుపత్రికి చేర్చి వచ్చాను, అందుకని ఆలస్యమైంది టీచర్.
4: ఆహా, అలాగా, చాలా మంచి పని చేశావమ్మా ఆగ్నెస్.
3: చూసావా, అప్పటికి ఆగ్నెస్ కి 12 మాత్రమే.
2: తాతయ్య, మరి ఆగ్నెస్ కి ఇంకెవ్వరు లేరా?
3: లేకేమి, ఆగ్నెస్ తండ్రి సామాన్య రైతు, అమ్మ, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు.
2: మదర్ తెరీసా పెళ్లి చేసుకోలేదా తాతయ్య?
3: అది చెప్తా వినండి మరి. ఆగ్నెస్ కి 18 ప్రాయం రోజునే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. కాని ఆమె వివాహానికి ఇష్టపడలేదు. మఠకన్యగా మారి భగవత్ సాన్నిధ్యంలో దీనజన సేవకు జీవితాన్ని అంకితం చేయాలని ఆవిడ నిశ్చయించుకుంది.
2: తాతయ్య, మరి ఆవిడ మన దేశం ఎందుకు వచ్చింది?
3: ఆ రోజుల్లో భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలో మఠకన్యలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆగ్నెస్ కూడా 1929 భారతదేశం వచ్చింది. డార్జిలింగులోని ఆ ప్రకృతి సౌందర్యానికి ఆగ్నెస్ ముగ్ధురాలైంది. అక్కడ గౌతమ బుద్ధుని సూక్తులు ఆమెను ప్రభావితం చేశాయి.
2: అయితే అప్పటి నుండి మన దేశంలోనే ఉండిపోయిందా?
3: అవును తల్లి, కలకత్తాలో లోరేటా అనే మఠం వాళ్లు నడిపే ఒక బాలికల పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరింది.
2: మరి అయితే ఆవిడ మదర్ తెరీసాగా ఎలా మారింది తాతయ్య?
3: మఠకన్యగా శిక్షణ కోసం భారతదేశం వచ్చింది కదా. శిక్షణ పూర్తి అయిన తర్వాత 1937 ఆమె పేరు మదర్ తెరీసాగా మారింది.
2: టీచర్గా ఉంటూనే ప్రజాసేవ చేసిందా తాతయ్య?
3: కలకత్తా చాలా జనసమర్థం గల నగరం. అక్కడి ప్రజల దారిద్ర్యం, దీనస్థితి ఆమెను కదిలించి వేశాయి. ఒకరోజు రైల్లో ప్రయాణం చేస్తుంటే, దిక్కులేని వారికి తోడ్పడాలి అని ఏదో దివ్యవాణి చెప్పినట్లు ఆవిడకు అనిపించింది. అప్పటి నుండి ఉపాధ్యాయుని వృత్తి వదిలేసి కలకత్తాలోనే సంఘసేవకు పూనుకుంది.
2: తాతయ్య, ఆవిడ ఎప్పుడు టీవీలో కనపడినా నీలి అంచు చీరతో కనపడుతుంది, ఎందుకని?
3: అవును, ఆవిడ చాలా నిరాడంబరంగా ఉంటుంది. నీలి అంచు తెల్లని ముతక చీర, భుజాన్న వ్రేలాడే సంచి, అందులో ఇంకో జత బట్టలు, ఇదే ఆవిడ ఆస్తి. 1948 మదర్ తెరీసాను భారతదేశం తన బిడ్డగా గుర్తించింది.

0: ఆమె భారతీయురాలైంది. ఈ విధంగా మన దేశం ఎంతో ధన్యమైంది. కలకత్తాలో మోతీజీలనే మురికిపేటలో తన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అక్కడి పిల్లలు చెత్తకుప్పల్లో మెతుకుల్ని ఏరుకు తిని హీనమైన స్థితిలో ఉన్నారు. ఒక గుడిసె ముందే ఖాళీ స్థలంలో ఆ పిల్లలకు ఒక పాఠశాలను ప్రారంభించింది.
1: మరి వాళ్లకు పలకలు, నల్లబలలు ఇవన్నీ ఎక్కడివి తాతయ్యా?
0: నేల మీద నీళ్లు చల్లి తడి నేల మీద అక్షరాలు రాస్తూ నేర్పించింది. ఇంతే కాదు, ఒకసారి ఏమైందంటే 1952లో మదర్ తెరీసా అనాథులకు నిర్మల్ హృదయ అనే ఒక సంస్థను స్థాపించింది.
1: నిర్మల్ హృదయ అంటే?
0: రోడ్లపైన దిక్కు మొక్కు లేకుండా ఉన్న రోగులందరినీ చేర్చుకుని వాళ్ళకి మందులు ఇచ్చి సేవ చేస్తారు ఆ సంస్థలో.
1: అది ఎక్కడ ఉంది?
0: చెప్తా విను. కలకత్తాలోనే ఉంది. వాళ్ళకి ఎక్కడా స్థలం దొరకక కాళికాదేవి గుడి దగ్గర ధర్మసత్రంలో ఈ నిర్మల్ హృదయను స్థాపించారు. ఇది నచ్చని ఆలయ అధికారులు ఏం చేశారంటే ఒక రౌడీ మూకను నిర్మల్ హృదయ మీదకు పంపారు.
1: వాళ్ళు మదర్ తెరిస్సాని ఏమైనా చేశారా తాతయ్య?
0: ఆ రౌడీ మూక నాయకుడు తలుపు దగ్గరకు వెళ్లి తొంగి చూశాడు. అంతే, అక్కడ లోపల మదర్ తెరీసా మరణావస్థలో ఉన్న ఒక దీనుని తలను ఒడిలో పెట్టుకుని చెంచాతో నీళ్లు తాగిస్తోంది. ఇంకో చోట ఇంకో సేవకురాలు ఒక రోగి వాంతి చేస్తుంటే లోటాలోకి పడుతోంది. ఇది చూడగానే ఆ రౌడీ నాయకుడు మనస్సు కరిగిపోయింది.
1: అప్పుడు ఆ రౌడీ ఏం చేశాడు?
0: ఏం చేశాడంటే వెళ్ళి అమాంతంగా మదర్ తెరీసా కాళ్లపై పడ్డాడు. బోరున ఏడిచేశాట. ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం. అనాథలైన పిల్లల కోసం ఆవిడ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. అదే నిర్మల్ శిశు సదన్. తల్లిదండ్రుల చేత విడువబడిన వారు, అనాథ శిశువులు, రోగపీడితులైన బాలబాలికలు ఎందరో ఇక్కడ మదర్ ఆశ్రయంలో పెంచబడతారు. కలకత్తా నగరంలో ఏ ఆసుపత్రిలోనైనా ఏ బిడ్డనైనా తల్లిదండ్రులు విడిచి వెళితే ఆ బిడ్డలను శిశు సదనికి చేర్చవలసిందిగా ఆలయ అధికారులను ఆవిడ కోరింది. ఇచ్చటి అనాథ పిల్లలను విదేశాల వారు కూడా పెంచుకుంటారు. కలకత్తాలో అనాథులుగా పెరగవలసిన పిల్లలు మదర్ తెరీసా కారణంగా ఇంగ్లాండు, స్విట్జర్లాండు, జర్మనీ, ఫ్రాన్సులలో హాయిగా ఉన్నారు.
1: మరి ఇవన్నీ చేయడానికి మదర్ తెరీసాకి చాలా డబ్బులు కావాలి కదా, ఎట్లా?
0: చూడమ్మా, మంచి పనులు చేసేవాళ్లకు దాతలెందరో సహాయపడతారు. ప్రపంచంలో నలుమూలల నుండి ఎన్నో రకాల కానుకలు, బహుమతులు వస్తాయి. ఇందుకు కారణం ఆమె చేసే మంచి పనులే.
1: కానీ అంత డబ్బు సమయానికి దొరకడం కూడా కష్టం కదా తాతయ్య.
0: కాదు మరి. ఒకసారి ఏమైందంటే ఆగ్రాలో ఒక శిశు భవనానికి 50,000 రూపాయలు కావలసి వచ్చింది. ఇట్టి పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆవిడకు మ్యాక్సెస్ అనే గౌరవ బిరుదు వచ్చిందని ఫోన్ వచ్చింది. దానికి 50,000 నగదు బహుమతి కూడా వచ్చింది.
1: అయితే ఆవిడ మనసులో ఏమైనా అనుకుంటే అయిపోతుందన్న మాట.
0: ఆహా, మంచి సంకల్పం ఉంటే అది తప్పక నెరవేరుతుంది. ఇంకోసారి ఏమైందంటే చలికాలంలో పిల్లలకు రగ్గులు, దుప్పట్లు లేక ఉడికిపోతున్నారట. అప్పుడు ఆవిడే తన పరుపు లోపల ఉండే దూది తీయించి చిన్న రజాయిలుగా కుట్టించాలనుకుంది. అంతే, బెల్ మోగిందట. ఎవరో ఒక కొత్త వ్యక్తి తాను విదేశాలకు వెళ్ళిపోతున్నానని, ఇవన్నీ తన రగ్గులు, రజాయిలు శిశువులకు ఇవ్వదలుచుకున్నానని చెప్పాట.
1: అబ్బా, ఎంత అదృష్టం!
0: ఏమనుకున్నావు మరి, మదర్ తెరీసా అంటే ఆమె విశ్వాసమే ఆమెకు అండ. మదర్ తెరీసా నివాసంలో నల్ల బల్లపై ప్రతిరోజు ప్రార్థనా వాక్యాలు వ్రాయబడతాయి. నిశ్శబ్దమే ప్రార్థన, ప్రార్థనే విశ్వాసం, విశ్వాసమే ప్రేమ, ప్రేమయే సేవ.
1: మరి ఇవన్నీ చేయడానికి ఆవిడకు చాలా మంది సహాయం కావాలి కదా తాతయ్య.
0: ఎంతో మంది యువతులు మఠకన్యలుగా మారి ఆమె చేసే మానవ సేవలో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళంతా కూడా మదర్ తెరీసాలాగే నిర్మలంగా, విధేయంగా, ఓర్పుతో ఆమెకు సేవా కార్యక్రమాలలో సహకరిస్తారు. చూడు తల్లి, పేదలకు సేవ చెయ్యాలంటే పేదరికంలో నివసించాలి, పేదరికాన్ని చవిచూడాలి. వాళ్లే పేదలకు సేవ చేస్తారు. మదర్ తెరీసా ఏమంటుందో తెలుసా? ప్రేమలో ఆనందాన్ని

0: అనుభవించాలి. మన ముఖంలో, చూపుల్లో, నవ్వుల్లో, చేతల్లో, మాటల్లో దయ కనిపించాలి అంటుంది.
1: ఇన్ని సేవలు చేస్తున్నా ఆవిడకు బిరుదులు రాలేదా?
0: బిరుదులా? ఆహా, లేకే, లెక్కలేనన్ని. భారతదేశం పద్మశ్రీ, భారతరత్న బిరుదులిచ్చింది. ప్రపంచంలో అన్ని దేశాల వారు ఎన్నో అవార్డులు బహూకరించారు. ఫిలిప్పైన్స్ దేశం మ్యాగసెసే, పోప్ జాన్ శాంతి బహుమానం, గుడ్ సమారిటన్ కెనడీ అవార్డు అమెరికా ప్రభుత్వం, నెహ్రూ అవార్డు భారతదేశం, ఇంకా ఎన్నో ఇలా చెప్పుకుపోతే అంతులేదు. అన్నట్టు నోబుల్ బహుమతి కూడా వచ్చింది ఆవిడకు, తెలుసా? ఈ నోబుల్ బహుమతి వచ్చినప్పుడు ఢిల్లీలో మన వారు ఆమెను ఘనంగా సత్కరించారు. అయితే ఆ సభకు వచ్చిన వాళ్ళు అందరూ ధనికులేనట. ఆవిడ ఏమంది తెలుసా? ఇక్కడ అంతా ధనికులే ఉన్నారు, నేను తెచ్చిన నోబుల్ బహుమతి ఫలితం పొందే ఆ బీదవాళ్ళేరి అని అడిగిందట.
2: అబ్బో, ఒక వ్యక్తిగా ఇన్ని గొప్ప పనులు చేసే ఆవిడ ఒక మహామనిషి కదు తాతయ్యా.
0: అవును మరి, మీలాంటి పిల్లలందరూ చిన్నప్పటి నుంచి ఆర్తుల ఎడ, దీనుల ఎడ సేవా తత్పరతను అలవర్చుకోవాలి. డాక్టర్ సంజీవరెడ్డి గారు అన్నట్లు ఆమె మన దేశానికే ఆభరణం కాదు, ప్రపంచానికే ఒక అపూర్వమైన కల్పవృక్షం. ప్రపంచానికి తల్లివలే ప్రేమానురాగాలు అందించే ఆ మదర్ తెరీసా మనకు ఆదర్శం కావాలి. తోటి మానవుల పట్ల దయ, ప్రేమ, సానుభూతి కలిగి ఉండాలి. అనాథులకు ఆదరణ చూపాలి.
1: అంటే మదర్ తెరీసా మనకే కాదు, ప్రపంచానికే మాత అన్నమాట. అబ్బా, ఈవేళ ఎంత మంచి కథ చెప్పావు తాతయ్య.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం మదర్ తెరీసా తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హైస్కూల్ విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గౌతమ బుద్ధుడు పాఠం వింటారు.
4: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
5: హింస, దౌర్జన్యం, ఈర్ష్యాద్వేషాలు, స్వార్థం, అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతున్న సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంచి సకల మానవాళిని ధర్మపథంలో నడిపించేందుకు గాను ప్రతి యుగంలో కొందరు మహనీయులు జన్మిస్తూ ఉంటారు. అటువంటి వారిలో
6: అహింసామూర్తి, సత్యాన్వేషి, శాంతిదూత, కరుణామూర్తి గౌతమ బుద్ధుడొకరు. బౌద్ధ మతాన్ని స్థాపించిన ఆ మహనీయుడి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.
5: దాదాపు 2500 సంవత్సరాల కిందట మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలో శాక్యులు అనే ఒక తెగ ప్రజలు నివసిస్తూ ఉండేవారు. శుద్ధోధనుడు శాక్యుల మహారాజు. కపిలవస్తుపురం రాజధానిగా ఆయన సుఖశాంతులతో పరిపాలన సాగించేవాడు. మహామాయ ఆయన భార్య. చాలాకాలం తర్వాత శుద్ధోధన మహారాజు మహామాయలకు ఒక కొడుకు జన్మించాడు. అతనికి సిద్ధార్థుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. సిద్ధార్థుడు పుట్టిన కొన్ని రోజులకే అతని తల్లి మహామాయ మరణించటంతో పినతల్లి ప్రజాపతి అతన్ని పెంచి పెద్దవాణ్ణి చేసింది.
6: యువరాజైన సిద్ధార్థుడు సకల విద్యల్లో ఆరితేరాడు. చిన్నతనం నుంచే సిద్ధార్థుడు తోటి మానవుల పట్ల, పశుపక్షాదుల పట్ల జాలిగుణాన్ని అలవర్చుకున్నాడు. సాధు స్వభావి అయిన సిద్ధార్థునికి ప్రాపంచిక సుఖాల పట్ల నిరాసక్తత ఏర్పడే అవకాశం ఉన్నదని జ్యోతిష్యులు హెచ్చరించడంతో శుద్ధోధన మహారాజు కలత చెందాడు.
7: కొంతకాలానికి సిద్ధార్థుడికి యశోధర అనే కన్యతో వివాహం జరిగింది. రూపవతి అయిన భార్యతో రాజప్రసాదంలో సుఖంగా సిద్ధార్థుడు కాలం గడపసాగాడు. కనుల కింపైనవి, సంతోషకరమైనవి మాత్రమే అతని కంటపడేటట్లు శుద్ధోధన మహారాజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ప్రపంచంలో వేదన, దుఃఖం, బాధలు ఉన్నాయనే విషయం తెలియకుండా సిద్ధార్థుడు పెరగసాగాడు. మరికొంతకాలం గడిచింది. ఒకరోజు
8: తండ్రి, నేను కేవలం ఈ రాజప్రాసాదానికే పరిమితమవటంతో నాకు కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లుగా ఉంది. మీరు అనుమతిస్తే నేను బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూసి వస్తాను.
9: నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు.

0: రాకుమారా, రేపు నీవు పరిపాలించబోయే దేశాన్ని ప్రజలను చూసి రావడం ఎంతో అవసరం కూడా. నీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాను.
1: సిద్ధార్థుని నగర సందర్శనం కోసం వీధులన్నీ శుభ్రం చేసి అలంకరించవలసిందిగా మహారాజు ఆజ్ఞాపించడంతో వీధుల్లో స్వాగత తోరణాలు వెలిశాయి. ఇళ్లను పూలతోనూ పతాకాలతోనూ అలంకరించారు. రోగులు ముసలివారు వీధుల్లో కనిపించకూడదని చాటింపు వేశారు. యువరాజు మనస్సు నొప్పించే దృశ్యం ఏదీ కనిపించకుండా శుద్ధోదన మహారాజు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
2: స్వాగతం, యువరాజుకి స్వాగతం. జయ హో సిద్ధార్థ యువరాజుకి జయ హో.
3: రభసారథి చెన్నుడా, నాకీరోజు ఎంతో ఆనందంగా ఉంది. ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపుతున్నారు.
2: యువరాజుల వారికి స్వాగతం, సుస్వాగతం.
3: ఒక్క క్షణం రథమాపుచన్న, నాకింకా కొత్త ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. ఆ పక్క వీధులకి రథం మళ్లించు.
4: ఆద్య ప్రభు.
3: చెన్న, ఏమిటది ఆ మనిషి? ఎవరు అలా వంగి నడుస్తున్నాడేమి? అతని దేహమంతా అలా ముడతలు పడిపోయి ఉందేమిటి? అదుగో అటు చూడు, అదేమిటి? అక్కడొక మనిషి అలా వణుకుతూ మూలుగుతున్నాడేమిటి? నా సందేహాలకు సమాధానం చెప్పు చెన్న.
4: ఇక నిజం చెప్పక తప్పదు యువరాజా. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి వయసు పెరిగే కొద్దీ ముసల్తన్ రావటం సహజం. అలా వంగి నడుస్తున్నవాడు ఒక వృద్ధుడు, ఆ పక్కన మూలుగుతూ ఉన్నవాడు ఒక రోగి. అదిగో ఆ మనిషి చచ్చిపోయాడు. అతన్ని దహనం చేయటానికి శ్మశానానికి తీసుకుపోతున్నారు. పుట్టిన ప్రతివాడు ఏదో ఒకరు చావక తప్పదు యువరాజా.
3: పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదా? ప్రపంచమంటే సర్వసుఖమయమనుకున్నాను కదా. చెన్న, రథాన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళు.
4: చిత్తం ప్రభు.
3: ముసలితనం, రోగం, చావు, నిజంగా ఈ లోకం ఎంత దుఃఖభరితమైంది. ఇంతవరకు నేను ప్రజలందరూ హాయిగా సుఖసంతోషాలతో ఉన్నారనుకున్నాను. లోకమంటే ఆనందదాయకమనుకున్నాను. అసలు ఈ లోకంలో ఇంత దుఃఖం, వేదన ఎందుకున్నాయి? వీటికి కారణం ఏమిటి? ఇది నేను తెలుసుకోవాలి. ఎందుకో నా మనస్సు కలవరపడుతోంది.
5: కొంతకాలం గడిచింది. సిద్ధార్థుడికి రాహులుడనే కుమారుడు కలిగాడు. అయినా సిద్ధార్థుణ్ణి తీవ్రమైన అశాంతి వదల్లేదు. ప్రపంచంలో వేదన దుఃఖాలకు మూల కారణమేమిటో, వాటి విముక్తికి మార్గమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిజాన్ని తెలుసుకోవడం కోసం సన్యసించాలని దృఢనిశ్చయానికొచ్చాడు సిద్ధార్థుడు. ఒకరోజు భార్యాబిడ్డలను వదిలి విశ్వాసపాత్రుడైన చెన్నుడు వెంటరాగా ఒక అడవిలోకి ఆయన ప్రవేశించాడు.
3: నీవు నాకెంతో విశ్వాసపాత్రుడివి. ఈ బాధామయ ప్రపంచంలో మోక్షమార్గం తెలుసుకునేందుకు, సత్యాన్వేషణ కోసం నేను సంసారం వదిలి సన్యసించదలిచాను. దీనికి గుర్తుగా తల వెంట్రుకలు తీయించాను. ఈ శిరోజాలను రాజప్రాసాదానికి తీసుకువెళ్ళు.
4: ఆజ్ఞ ప్రభు.
1: సత్యాన్వేషణలో భాగంగా సిద్ధార్థుడు అనేక ప్రాంతాలని సందర్శించాడు. తన ప్రయత్నాలలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. కఠోర దీక్షతో తపస్సు చేస్తే సత్యం బోధపడగలదని ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదు. అకుంఠిత ధ్యానమే సత్యాన్వేషణకు సరైన మార్గమని చివరకు గ్రహించాడు.
5: గయా అనే పట్టణం పొలిమేర్లలో ప్రశాంతమైన వాతావరణంలో ఒక రావి చెట్టు కింద సిద్ధార్థుడు ధ్యానంలో మునిగిపోయాడు. గాఢమైన ధ్యానంలో ఉన్న ఆయనకు ఎన్ని కష్టనష్టాలెదురైనా చెలించలేదు.
1: దాదాపు 49 రోజుల అనంతరం ఆయనకు సత్యం బోధపడింది. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన ఆ రావి చెట్టు బోధివృక్షంగా పేరు పొందింది.
5: కోర్కెలే మానవుడి దుఃఖానికి మూలకారణమని తెలుసుకున్నాడు. జ్ఞానోదయంతో బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు తాను కనుగొన్న సత్యాన్ని ప్రజలకు బోధించాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన ప్రవచించిన మతం బౌద్ధమతమైంది. ఆయన అనుచరులను, శిష్యులను బౌద్ధులుగా పిలవసాగారు.
3: ఈ లోకం అజ్ఞానంలో ఉంది. ఎక్కడ చూసినా హింస రాజ్యమేలుతోంది. నేను కనుగొన్న సత్యాన్ని ఈ లోకం

0: దుఃఖం పట్టించుకుంటుందా? నేను తలపెట్టిన ఈ కార్యం కఠినమే అయినా వెనుకంజ వేయను. ముందుగా నేను సారనాథ్ వెళ్ళి నా వెనుకటి శిష్యుల్ని కలుసుకుంటాను. వారికి నా బోధనలు వినిపించి నా భావాలను ప్రజలకు తెలియజేసేందుకు వారి సేవలను వినియోగించుకుంటాను.
1: సారనాథ్లో గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా తన 5 శిష్యుల్ని ఉద్దేశించి ప్రబోధ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విని వెనుకటి శిష్యులు 5 ఆయన అనుయాయులయ్యారు. వారే బౌద్ధ సంఘంలో మొదటి భిక్షులు. క్రమంగా బుద్ధుని బోధనలు వ్యాప్తి చెంది ఎంతో మంది బౌద్ధ సంఘంలో చేరారు.
0: శిష్యులారా, ఈ లోకం దుఃఖమయమైంది. దుఃఖానికి మూలకారణం కోరికలు. కోరికలను జయించడం ద్వారా దుఃఖకారణాన్ని నిర్మూలించవచ్చు. అష్టాంగ మార్గంలోని 8 సత్యాలను, ధర్మపదాన్ని అనుసరిస్తే ఇది సాధ్యమవుతుంది.
2: వివరించి చెప్పండి స్వామి.
0: ఈ అష్టాంగ మార్గంలోని 8 అంశాలు సమ్యక్ దృష్టి అంటే ఉత్తమ ఆదర్శం, సమ్యక్ సంకల్పం అనగా ఉత్తమ సంకల్పం, సమ్యక్ వాక్ అంటే మంచి మాటలు, సమ్యక్ కర్మాంత అనగా మంచి పనులు అని అర్థం, సమ్యక్ జీవనం అంటే ఉత్తమ జీవితం, సమ్యక్ వ్యాయామం అనగా ఉత్తమ సాధన, సమ్యక్ స్మృతి అంటే ఉత్తమ స్మరణ, సమ్యక్ సమాధి అంటే ఉత్తమ ధ్యానం.
3: అష్టాంగ మార్గంలోని సూత్రాలు మమ్మల్ని ప్రభావితం చేశాయి. మీ బోధనలను దశ దిశలా వ్యాపింపచేయడానికి కృషి చేస్తాం స్వామి.
4: బుద్ధుని బోధనలు చాలా సరళమైనవి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేవి. కర్మ సిద్ధాంతాన్ని బుద్ధుడు విశ్వసించాడు. అష్టాంగ మార్గాన్ని ఆచరించడం ద్వారా మనిషి కోర్కెలను, స్వార్థపరత్వాన్ని జయించి మోక్షమార్గం సాధించగలడని బుద్ధ భగవానుడు ప్రవచించాడు.
1: వీటితో పాటు అహింసా మార్గాన్ని కూడా బోధించిన మహాప్రవక్త గౌతమ బుద్ధుడు. ఆయన దృష్టిలో ప్రాణం అనేది పవిత్రమైంది. తనను అనుసరించేవారు జీవహింస చేయకూడదని ఆయన నిబంధన విధించారు. వధ అంటే అక్షరాలా చంపడం అని మాత్రమే అర్థం కాదు. మాటలతో, చేతలతో ఎదుటివారిని నొప్పించేది ఏదైనా వధ కిందికే వస్తుంది అని బుద్ధుడు బోధించాడు.
4: జీవకారుణ్యాన్ని అత్యుత్తమ ధర్మంగా బుద్ధ భగవానుడు భావించాడు. బాల్యంలోనే గాయపడ్డ హంసను చూసినప్పుడు ఆయనలో జీవకారుణ్యం పెల్లుపికింది. తన ఒక్కగానొక్క బిడ్డ పట్ల తల్లి ఎంత ప్రేమ ప్రదర్శిస్తుందో, ప్రతి మనిషి తోటి జీవరాశుల మీద అంత ప్రేమ చూపించాలి అని గౌతమ బుద్ధుడు ప్రవచించాడు.
1: ప్రేమ అన్నింటినీ జయిస్తుంది. హింసను అహింసతో ఎదుర్కోవాలి. అదేవిధంగా ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. ద్వేషం వల్ల ద్వేషం ఎన్నడూ నశించదు, ప్రేమతోనే ద్వేషం నశిస్తుంది అని కూడా బుద్ధుడు బోధించాడు.
4: భోగాలతో, విలాసాలతో జీవించటం ఎంత తప్పో, కఠోర తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపచేసుకోవటం కూడా అంత అనుచితమే అని గౌతమ బుద్ధుడు అన్నారు. మాధ్యమిక మార్గాన్ని అవలంబించినట్లయితే జీవితం అంటే ఏమిటో తెలుసుకుని సత్యాన్ని గుర్తించగలరు అని బుద్ధ భగవానుడు ప్రవచించారు.
1: బుద్ధుని బోధనలతో ఆయన కీర్తి దేశం దశ దిశలా వ్యాపించింది. కాశ్యపుడు, బింబిసారుడు, సుప్రసిద్ధ బౌద్ధ భిక్షులైన సారిపుత్రుడు, మొగలాయనుడు వంటి వారెందరో బౌద్ధ సంఘంలో చేరి బౌద్ధమత ప్రచారానికి పాటుపడ్డారు.
4: 80వ పడిలో పడుతున్నప్పటికీ దయామయుడైన బుద్ధుడు బౌద్ధమత ప్రచారాన్ని వీడలేదు. చివరి రోజుల్లో ఆయన వైశాలి నగరం చేరుకుని పరివ్రాజకుల్ని అందర్నీ సమావేశపరిచి వారికి తుది సందేశం ఇచ్చారు.
0: ప్రతివారికి ఆత్మ సంయమనం అవసరం. ఆత్మ సంయమనం ద్వారానే సత్యాన్ని తెలుసుకోవటం, సక్రమంగా జీవించటం సాధ్యమవుతుంది. ఎవరికి వారే ఆశ్రయం కావాలి. ఇదే నా సందేశం.
1: వైశాలి నగరం నుంచి బుద్ధ భగవానుడు కుశీ నగరం చేరుకున్నాడు. ఆఖరి దశలో మరణశయ్య మీద కూడా బుద్ధ భగవానుడు తన బోధనలు మానలేదు. చనిపోవడం సర్వప్రాణి సహజం. అందుచేత

0: అందరూ మంచిగా జీవించండి అని బుద్ధుడు తన దేహయాత్ర చాలించి మహాపరినిర్యాణం పొందారు.
1: బుద్ధ భగవానుని బోధనలు ఆయనతోనే అంతరించలేదు. ఆయన నిర్యాణానికి ముందే మన దేశంలో వాటికి అధిక ప్రాచుర్యం లభించింది. గౌతమ బుద్ధుడు చనిపోయి దాదాపు 2500 సంవత్సరాలు గడిచినా నేటికీ కూడా

0: మేరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగులోని మదర్ తెరీసా, పరిసరాల విజ్ఞానంలోని గౌతమ బుద్ధుడు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిజినెస్ పర్ క్యాలెండర్ పేజీని జులై 22వ తేదీకి తిప్పుతూ ఈ రోజుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే మన నిత్య జీవితంలో తార్కిక ఆలోచనలను లెక్కలను సులభతరం చేసే గణిత శాస్త్ర ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రతి ఏటా జులై 22వ తేదీని పై అప్రాక్సిమేషన్ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. క్యాలెండర్లోని రోజు నెలను 22/7 రూపంలో రాస్తే అది గణిత స్థిరాంకం పై విలువను సూచిస్తుంది. కాబట్టి ఈ రోజుకు అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది.
2: 1947 జూలై 22వ తేదీన జరిగిన భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో మన ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని భారతదేశ అధికారిక జాతీయ జెండాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. పింగళి వెంకయ్య గారు రూపొందించిన రూపకల్పనకి స్వల్ప మార్పులు చేస్తూ మధ్యలో అశోక ధర్మచక్రాన్ని చేర్చి మన జాతీయ స్వేచ్ఛకి ఐక్యతకి ప్రతీకగా ఈ జెండాను స్వీకరించిన చారిత్రక ఘట్టం ఈ రోజునే జరిగింది.
3: ఇక అలానే 2019 జూలై 22వ తేదీన ఇస్రో అత్యంత

0: శక్తివంతమైన జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 2 అంతరిక్ష నౌకను నెల్లూరులోని శ్రీహరికోట నుండి చంద్రుడి కక్ష్య వైపు విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు చేయడం కోసం భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం అంతర్జాతీయ ఖగోళ వేదికపై మన శాస్త్రవేత్తల ప్రతిభను చాటి చెప్పిన అపూర్వ మైలురాయిగా నిలిచింది.
1: ఇక 1999 జూలై 22 తేదీన ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ తన మొట్టమొదటి ఇన్స్టెంట్ మెసేజింగ్ సాఫ్ట్వేర్ MSN మెసెంజర్ మొదటి వెర్షన్ను అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్నెట్ వినియోగదారుల మధ్య రియల్ టైం చాటింగ్, ఫైల్ షేరింగ్ సౌకర్యాలను కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సాఫ్ట్వేర్ ఆధునిక సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థల ఆవిర్భావాలకి ఒక బలమైన పునాదిగా నిలిచింది.
0: ఇక అలానే 1988 జూలై 22 తేదీన మన దేశానికి చెందిన బహుళ ప్రయోజన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్ 1C దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుండి ఏరియన్ రాకెట్ ద్వారా అత్యంత విజయవంతంగా కక్ష్యలోకి ప్రయోగించారు. మన దేశంలో రేడియో ప్రసారాలు, టెలివిజన్ నెట్వర్క్ విస్తరణ మరియు వాతావరణ హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం నాటి జాతీయ సమాచార సాంకేతిక వికాసంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
1: ఇక సంస్కృతాంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యం కలిగిన విదూషీమణి, కవయిత్రి పుట్టపర్తి కనకమ్మ గారి విషయానికి వస్తే ఆమె జూలై 22 తేదీన జన్మించారు. ఆమె ప్రసిద్ధ సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ధర్మపత్నిగా ఉంటూ ఆయనతో కలిసి సంయుక్తంగా ఎన్నో అద్భుతమైన కావ్యాలు, గ్రంథాల రచనలో తోడుగా నిలిచిన అక్షరమూర్తి. అటు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు సాహిత్య లోకంలో తనదైన శైలిలో భక్తి రసాత్మక పద్యాలను, వ్యాసాలను అందించి నాటితరం మహిళా కవయిత్రుల వికాసానికి ఒక నిదర్శనంగా నిలిచారు.
0: ఈ కళని తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన అక్షరాలని పదునైన ఆయుధాలుగా మార్చిన మహాకవి, విప్లవ గీతికల సృష్టికర్త దాశరథి కృష్ణమాచారి గారు కూడా జూలై 22 జన్మించారు. ఆయన తెలంగాణ ప్రజల కన్నీళ్లను, ఆకలి మంటల్ని, అగ్నిధార, రుద్రవీణ వంటి అద్భుతమైన కావ్యాలుగా మలిచి నాటి నిజాం నిరంకుశ పాలన మీదకి అక్షర శరాన్ని ఎక్కుబెట్టిన యుగకర్త. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ సగర్వంగా ప్రకటించి ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా మరియు సినీ గేయ రచయితగా తెలుగు చలనచిత్ర రంగాన ఎన్నో ఆణిముత్యాల వంటి పాటలను అందించిన అఖండ ప్రజాకవి ఆయన.
1: ఇక అలానే 1933 జూలై 22 తేదీన అమెరికాకి చెందిన ప్రసిద్ధ పైలట్ విల్లీ పోస్ట్ ఒంటరిగా విమానంలో దాదాపు 15,596 మైళ్ల దూరాన్ని కేవలం 7 రోజుల 18 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. నాటి సాంకేతిక పరిమితుల మధ్య ఆయన ఒంటరిగా చేసిన ఈ సుదీర్ఘ అంతర్జాతీయ విమానయాత్ర భవిష్యత్తులో గ్లోబల్ ఏవియేషన్ రంగానికి మరియు సుదూర రవాణా మార్గాల అన్వేషణకి ఒక అద్భుతమైన మార్గదర్శకంగా నిలిచింది.
0: ఇక అలానే 1939 జూలై 22 తేదీన అమెరికాలో జేన్ మటిల్డా బోలిన్ న్యూయార్క్ నగరంలో న్యాయాధికారినిగా అనగా జడ్జ్ పదవీ బాధ్యతలు స్వీకరించి అమెరికా చరిత్రలోని మొట్టమొదటి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా ఒక అపూర్వమైన రికార్డును లిఖించారు. ఇక న్యాయస్థానాల్లో సమానత్వం కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం మరియు జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆమె సుదీర్ఘ కాలం పాటు అందించిన తీర్పులు అంతర్జాతీయ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి.
1: ఇక పండ్లలో రాజుగా పిలువబడే మామిడి పండు మధురిమలను మరియు దాని సాంస్కృతిక విశిష్టతను గుర్తు చేసుకునే రోజు విషయానికి వస్తే అది జూలై 22 జరుగుతుంది. ప్రతి ఏటా ఈ జూలై 22 తేదీని జాతీయ మామిడి దినోత్సవం లేదంటే మ్యాంగో డేగా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వందలాది రకాల మామిడి పండ్ల సాగును ప్రోత్సహించడం, మన నిత్య ఆరోగ్యానికి అవి అందించే పోషక విలువలపై అవగాహన పెంచడం మరియు భారతీయ వంటకాల్లో, సంస్కృతిలో అనాదిగా మామిడికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం.
0: ఇక అలానే జూలై 22 తేదీని ప్రపంచ మెదడు దినోత్సవం వరల్డ్ బ్రెయిన్ డేగా అంతర్జాతీయంగా నిర్వహిస్తారు. మరి మెదడుకు సంబంధించిన వివిధ రకాల పక్షవాతాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మరియు మానసిక నరాల ఆరోగ్య రక్షణకు అవసరమైన వైద్య పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేకమైన రోజును కేటాయించారు.
1: ప్రతి ఏటా ఈ జూలై 22వ తేదీన ప్రపంచ ఫ్రాజిల్ ఎక్స్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ లోపాన్ని ముందస్తుగా గుర్తించే వైద్య పరీక్షల ప్రాధాన్యతను వివరించడం

0: మరియు ఫ్రాజిల్ ఎక్స్ సిండ్రోమ్తో బాధపడుతున్న బాధితులకు వారి కుటుంబాలకు అంతర్జాతీయంగా అండగా నిలవడమే ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. సో లిజనర్స్, ఈరోజు జూలై 22వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది ప్రముఖుల విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
1: తప్పకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీకోసం ఒక చక్కని పెట్టిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: రేడియో విష్ణు 90.4 ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈరోజు మనం ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం అమ్మా. అదేంటంటే ప్రతి తల్లిదండ్రికి కళ్ళల్లో నీళ్ళైతే మాత్రం తిరుగుతాయి, గుండెల్లో ఏదో తెలియని భయం కూడా పడుతుందేమో. అదేంటంటే చదువుల వేటలో ర్యాంకుల ఫ్యాక్టరీల్లో నలిగిపోతున్న పిల్లల సృజనాత్మకత. 5వ తరగతి చదివే చిన్నారి చేతికి రంగుల పెన్సిళ్ళు, బొమ్మల పుస్తకం ఇవ్వాల్సింది పోయి IIT నీట్ ఫౌండేషన్ పుస్తకాలు చేతిలో పెడుతూ ఉన్నాం మనం.
3: అవునన్నయ్య, అసలు పసితనం అంటేనే ఆడుతూ పాడుతూ ప్రకృతిని చూస్తూ కొత్త కొత్త విషయాలు ఆసక్తిగా తెలుసుకోవాల్సిన వయసు. కానీ ఈరోజు మన సమాజం

0: పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఉదయం స్కూల్, స్కూల్ దాటగాని కోచింగ్ సెంటర్, అక్కడి నుంచి రాగానే హోంవర్క్, రాత్రికి స్టడీ అవర్స్. పిల్లవాడికి అసలు ఏది ఇష్టం, వాడు దేనిలో రాణించగలడు అని ఏ ఒక్కరూ చుట్టలేదు. వాడు చిత్రలేఖనంలో రాణించగలడా, సంగీతంలోనా, ఆటల్లోనా అని ఆలోచించే తీరికే తల్లిదండ్రులకు లేకుండా పోయింది. 5వ తరగతి నుంచే ఆ కోచింగ్ సెంటర్ల ఫ్యాక్టరీల్లో పడేసి పిల్లల భవిష్యత్తును నిలిపిస్తున్నాం.
1: ఇది చాలా దారుణమైన నిజం అనే చెప్పుకోవాలమ్మా. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం అనుకుంటే మనం తయారు చేస్తోంది పరిపూర్ణమైన మనుషుల్ని కాదు, ప్రోగ్రామింగ్ చేసే రోబోల్ని. చదువు అనేది పిల్లల మానసిక వికాసానికి, ఆలోచన శక్తిని పెంచడానికి ఉపయోగపడాలి, కానీ వాళ్లలోని సృజనాత్మకతని చంపేసే కత్తిలా మాత్రం మారకూడదు. ఈ బట్టి పట్టే చదువుల వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోతున్నారు. చిన్న వయసులోనే ఈ ర్యాంకుల భారం మోయడం వల్ల పిల్లల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి చిన్న చిన్న పోటీలను కూడా తట్టుకోలేని బలహీనులుగా తయారైపోతూ ఉన్నారు.
0: అవునయ్య, అక్షరాల నిజం. అసలు పిల్లలకి ఆటలాడే సమయమే ఉండటం లేదు, పాటలు వినే మనసు లేదు, తోటి పిల్లలతో కలిసి ఆడుకునే స్వేచ్ఛ లేదు. దీనివల్ల సమాజంలో మనుషులతో ఎలా మసులుకోవాలో, కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితికి చేరుకుంటున్నారు. ఏ పువ్వు ఏ కాలంలో పోయాలో ప్రకృతికి తెలిసినట్లే ఏ పిల్లవాడు ఏ రంగంలో ప్రకాశించాలో ఆ భగవంతుడికి తెలుసు. కానీ తల్లిదండ్రులు తమ నెరవేరని కలలను పిల్లలపై రుద్ది పక్కింటి పిల్లవాళ్లతో పోల్చి వాళ్ళ చిన్నతనాన్ని పూర్తిగా దొంగలించేస్తున్నారు.
1: చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. మార్కుల కంటే, ర్యాంకుల కంటే పిల్లల మానసిక ఆరోగ్యం, వారి ఆనందం, మానవత్వ విలువలనేవి అత్యంత ముఖ్యం. ర్యాంకులు, కార్పొరేట్ ఉద్యోగాలు మాత్రమే జీవితంలో విజయాన్ని కొలవలేవు. కాబట్టి పిల్లల్ని ర్యాంకుల రేసు గుర్రాల్లాగా మార్చకూడదు. వాళ్లలోని ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. వాళ్ళు రోబోలు కాదు కదా, రేపటి సమాజానికి వెలుగునిచ్చే ఒక బంగారు భవిష్యత్తుని వాళ్ళకి ఇవ్వాలి.
0: అవునన్నయ్య, అసలు ఈ రోజుల్లో ర్యాంకుల ధోరణి ఎందుకు కొండంతగా పెరిగిపోయింది? ఎందుకు ప్రతి ఒక్కరూ ఐఐటి, నీట్ అని పిల్లల్ని నిలువునా పిండేస్తున్నారు? స్కూళ్ళు, కాలేజీల్లో నెల నెలా సెక్షన్లు మార్చడం, బాగా చదివే పిల్లలకి ఒక సెక్షన్, చదవని పిల్లలకి ఇంకో సెక్షన్ అని విభజించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మాట్లాడితే మన విద్యా వ్యవస్థలోని వ్యాపారం అనేది బయటపడుతుంది.
1: ఖచ్చితంగానమ్మా, ఇది ప్రతిరోజు ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక నరకం అనే చెప్పాలి. అసలు ఈ ర్యాంకుల ధోరణి ఎందుకు పెరిగిందంటే, ఈ రోజు సమాజంలో పోలిక, అదేవిధంగా భయం ఎక్కువైపోయాయి. పక్కింటి పిల్లాడికి ర్యాంక్ వస్తే మన పిల్లాడికి రాకపోతే సమాజంలో మన పరువు ఏమైపోతుందో అనే అనవసరమైన భయం తల్లిదండ్రుల్ని వెంటాడుతూ ఉంది. దాంతోపాటు మార్కెట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తేనే జీవితంలో స్థిరపడతారు, మిగతా ఏ కోర్సులు చేసినా భవిష్యత్తు ఉండదనే ఒక పెద్ద అపోహని, భ్రమని ఈ కార్పొరేట్ సంస్థలు సృష్టించాయి.
0: ఇక ఈ స్కూళ్ళు, కాలేజీల్లో చేసే ఈ సెక్షన్ల విభజన ప్రక్రియ ఉందే, అదైతే మరి పిల్లల మనసుల్ని తీవ్రంగా గాయపరిచే అతిపెద్ద దారుణం. ప్రతి నెల వీక్లీ టెస్టులు పెట్టి టాప్ మార్కులు వచ్చిన పిల్లల్ని ఒక ప్రత్యేకమైన సెక్షన్లో వాళ్ళకి స్టార్ ఫ్యాకల్టీలు పెట్టి చదివిస్తారు. కాస్త మార్కులు తగ్గినా వెంటనే వాళ్ళని తక్కువ సెక్షన్కి తోసిస్తారు. దీనివల్ల పసి మనసుల్లో ఎంతటి నైరాస్యం, ఆత్మీయోన్నత భావం పెరుగుతుందో ఆ యాజమాన్యాలకి అస్సలు పట్టడం లేదు.
1: అవునమ్మా, బాగా చదివే సెక్షన్ పిల్లలేమో మేము అందరికంటే తోపు అనే అనవసరమైన అహంకారం, మార్కులు తగ్గితే ఎక్కడ కింద సెక్షన్కి పోతామో అనే భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఇక తక్కువ మార్కులు వచ్చిన సెక్షన్ పిల్లలైతే ఐసోలేషన్ వార్డులో పెట్టినట్టు చూస్తారు. వాళ్ళని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చిన్నచూపు చూడడం వల్ల మాకు చదువు రాదు, మేం వేస్ట్ అని వాళ్లే ఫిక్స్ అయిపోయి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చదువు నేర్పే పద్ధతి కాదు, పిల్లల మధ్య గోడలు కట్టే ఒక వ్యాపార వ్యూహం అనే చెప్పాలి.
0: అవును కదా, మరి ప్రతి పిల్లాడి మెదడు ఒకేలా పనిచేయదు. మరి ఒకడికి గణితం నచ్చితే ఇంకొకడికి ఇంకో భాష నచ్చుతుంది, మరొకడికి బొమ్మలు వేయడం నచ్చుతుంది. కానీ అందరినీ ఒకే మూసలో పోసి ఐఐటి, నీట్ అనే ఒకే రేసులో పరిగెత్తించడమే ఇక్కడ జరుగుతున్న పెద్ద పొరపాటు. మరి ప్రతి నెల సెక్షన్లు మార్చి పిల్లల్ని రోబోల్లా పరీక్షించే బదులు వాళ్లల్లో ఏ ప్రతిభ ఉందో గుర్తించి దాన్ని పదును పెట్టే వాతావరణం మన బడుల్లో రావాలి.
1: అవునమ్మా, మార్కులు, ర్యాంకులు అనేవి కేవలం కాగితం మీద ఉండే అంకెలు మాత్రమే, కానీ పిల్లాడి ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, మానసిక ఆరోగ్యమే వాడి జీవితాన్ని నిలబెట్టే అసలైన శక్తులు. విద్యా సంస్థలు వ్యాపారాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా ర్యాంకుల వేటలో పిల్లల చిన్నతనాన్ని బలివ్వకుండా వాళ్ళకి తోడుగా నిలవాలి.
0: మరి ఈ రోజుల్లో చదువు అనేది ఒక విజ్ఞానాన్నిచ్చే అమృతంలా లేదు, మరి పిల్లల పసి మనసుల్ని పిండేసే ఒక మానసిక హింసలా మారిపోయింది. చిన్న వయసులోనే ఆ అశాస్త్రీయమైన పోటీతత్వాన్ని తట్టుకోలేక 10-12

0: రెండేళ్ల పిల్లలు కూడా మానసిక వేదనతో నిరాశతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అసలు మనం నేర్పిస్తున్న ఈ చదువు ఏ వైపు వెళుతుందో, రేపటి తరాన్ని ఎటు తీసుకెళ్తుందో తలుచుకుంటేనే భయమేస్తుంది.
1: అవునమ్మా, బయట సమాజం బడులు ఇచ్చే ఒత్తిడి ఒక ఎత్తు అయితే, ఇంట్లో తల్లిదండ్రులు పెట్టే పోలికల ఒత్తిడి ఇంకో ఎత్తు. చూడు, పక్కింటి పిల్లడికి ఎన్ని మార్కులు వచ్చాయో, నీకేమో ఇన్ని తక్కువ వచ్చాయి. మా అక్క కొడుకు స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటూ రోజు ఇంట్లో దెప్పిపడవడం చూస్తుంటే అసలు దారుణం కనిపిస్తుంది. కన్నవాళ్లే తమ పిల్లల్ని ఇంకొకరితో పోల్చి చిన్నచూపు చూస్తుంటే ఆ పసిపాపలు తమ బాధని ఎవరితో చెప్పుకోవాలి చెప్పు.
0: అదే కదా పెద్ద విచారకరం. తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోవాలి, 5 వేళ్లు ఒకేలా ఉండవు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక అద్భుతం. ప్రతి పిల్లాడిలోనూ భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెట్టాడు. కానీ మనవాళ్లు ఆ ప్రత్యేకతను చూడకుండా పక్కింటి పిల్లాడితో పోల్చి తమ సొంత బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని నిలువులా హత్య చేస్తున్నారు. ఈ పోలికల వల్ల పిల్లల్లో కసి, అసూయ, తమ మీద తమకే ద్వేషం పెరిగిపోయి కన్నవాళ్లకి పిల్లలకి మధ్య ఉండాల్సిన ఆత్మీయ అనుబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి.
1: బడికి వెళ్తే ర్యాంకుల నరకం, ఇంటికొస్తే పోలికల నరకం. ఈ రెండింటి నడుమ నలిగిపోతూ పిల్లలు నవ్వడం మర్చిపోతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడడం మర్చిపోతున్నారు. చివరికి కొంతమంది పసివాళ్లు ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అతి చిన్న వయసులోనే దారుణమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. మార్కులు రాకపోతే నేను వేస్ట్, మా నాన్న నన్ను ప్రేమించడు అనే భయంకరమైన భావన వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఇది చదువు కాదు, ఒక వ్యవస్థగా మనం చేస్తున్న పెద్ద తప్పేమో అని అనిపిస్తూ ఉంటుంది.
0: మరి చదువు యొక్క అసలైన అర్థం సమాజంలో ఎలా జీవించాలో నేర్పించడం, మంచి మానవత్వాన్ని నూరిపోయడం. కానీ ఈవేళ చదువు కేవలం మార్కుల కాగితాలకి, కార్పొరేట్ సంస్థల ర్యాంకుల బోర్డులకి మాత్రమే పరిమితమైపోయింది. కాబట్టి మరి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు మార్కులు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మానసిక ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తిరిగి తేలేరు. మీ బిడ్డల్ని ప్రేమించండి, వాళ్ళ పరిమితుల్ని అర్థం చేసుకోండి, పక్కోళ్ళతో పోల్చడం ఆపి వాళ్ళకి కొండంత అండగా నిలబడండి.
1: చాలా మంచి మాట చెప్పావమ్మా. పిల్లలకి కావాల్సింది ర్యాంకుల భారం కాదు, కన్నవాళ్ల ఆప్యాయత, ప్రోత్సాహం మాత్రమే. ఇతరులతో పోల్చే ఈ అలవాటు, చిన్న వయసులోనే వాళ్ళు పడుతున్న మానసిక హింస నిజంగా మాటల్లో వర్ణించలేం.
0: అవునన్నయ్య, మరి మన పూర్వకాలంలో ఉన్న సైంటిస్టులకి, మేధావులకి ఇవాంటి లాంటి ఐఐటి ఫౌండేషన్లు, రాత్రింబవళ్లు పిండేసే ఏసీ కోచింగ్ సెంటర్లు లేవు. కనీసం చదువుకోవడానికి సరైన వెలుతురు, పుస్తకాలు, సదుపాయాలు కూడా లేవు. అయినా సరే వాళ్ళు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఎన్నో అద్భుతమైన విషయాలను కనిపెట్టి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోలేదా?
1: కరెక్ట్ అమ్మా. మన

0: కానీ వాళ్ల గుండెల్లో జిజ్ఞాస, ఆలోచించే స్వేచ్ఛ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఉండేది. ప్రకృతిని చూసి నేర్చుకున్నారు. పసి వయసు నుంచే స్వయంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. రామానుజన్ గారికి ఏ కోచింగ్ సెంటర్ లెక్కలు నేర్పలేదు. అయినా ఆయన ఆలోచన స్వేచ్ఛే ఆయన చేత అద్భుతమైన సూత్రాలు రాసేలా చేసింది. కలాం గారు రామేశ్వరంలో పేపర్లు అమ్ముకుంటూ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూసి స్ఫూర్తి పొంది శాస్త్రవేత్త అయ్యారు. కానీ ఏ ఐఐటి అకాడమీలో చేరికాదు.
1: అంటే సదుపాయాలు, ర్యాంకుల ఫ్యాక్టరీలు మాత్రమే గొప్ప శాస్త్రవేత్తల్ని తయారు చేయలేవని దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిజమైన విజ్ఞానం అనేది స్వేచ్ఛగా ఆలోచించే మెదడు నుంచి పుడుతుంది, కానీ బట్టి పట్టే మెదడు నుంచి అయితే మాత్రం కాదు. ఈవేళ మనం పిల్లలకి వేల ఎకరాల కార్పొరేట్ క్యాంపస్లు, ఏసీ రూమ్లు ఇస్తున్నాం, కానీ స్వయంగా ఆలోచించే స్వేచ్ఛని, ప్రశాంతతని మాత్రం గుంజేసుకుంటూ ఉన్నాం.
0: అందుకే ఇవాళ వందల సంఖ్యలో ర్యాంకులు వస్తున్నాయి. కానీ ప్రపంచాన్ని మార్చే ఒక్క కొత్త ఆవిష్కరణ కూడా మన దేశం నుంచి రావడం లేదు. రోబోల్లా బట్టి పట్టి మార్కులు తెచ్చుకోవడం వేరు, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం వేరు. పూర్వకాలపు మేధావుల జీవితాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే. పిల్లలకి వసతులు, ర్యాంకుల కంటే ముందు ప్రశాంతమైన వాతావరణం, ఆలోచించే స్వేచ్ఛ ఇవ్వాలి. అసలు మన పూర్వకాలంలో గురుకుల విద్యా విధానం ఉండేది. అక్కడ గురువులు ఎంతో శ్రద్ధతో, ప్రేమతో ప్రతి శిష్యుడి మనసును, ప్రవర్తనను అర్థం చేసుకునేవాళ్ళు.
1: అవునమ్మా, పిల్లల్లో ఈ క్రియేటివిటీ, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ పెరిగేలా విద్యను నేర్పించేవాళ్ళు. కానీ ఈవేళ రోజుల్లో పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల ఒత్తిడికి లొంగిపోయి ఉపాధ్యాయులు కూడా పిల్లలకి సరిగ్గా ఏదీ చెప్పలేని, ఏమీ చేయలేని దయనీయ స్థితికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు గురువు అంటే విజ్ఞానాన్ని పంచే ఒక పవిత్రమైన వెలుగు. విద్యార్థికి, గురువుకి మధ్య ఒక గొప్ప ఆధ్యాత్మిక, ఆత్మీయ అనుబంధం ఉండేది. గురుకులాల్లో కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టించడం కాకుండా ప్రకృతితో మమేకమై జీవించడం, ధర్మం, నీతి, సమాజంలో ఎలా మసులుకోవాలో ఆచరణాత్మకంగా నేర్పించేవారు. శిష్యుల్లో ఉన్న ప్రతిభను బట్టి వాడి ఆసక్తికి తగ్గట్టుగా గురువు శిక్షణిచ్చేవాడు. అక్కడ పోటీ ఉండేదే కాదు, నిరంతరం జ్ఞానాన్వేషణ మాత్రమే ఉండేది. సో లిజనర్స్, ఈరోజు ర్యాంకుల ఫ్యాక్టరీల గురించి మాట్లాడకపోయే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం. మీ అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విజన్ 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం ఉంది.
1: మరి వాళ్ళ బడుల్లో, కాలేజీల్లో ఏం జరుగుతోంది? ఉపాధ్యాయులు తమ గురుత్వాన్ని కోల్పోయి కేవలం యాజమాన్యాలిచ్చే టార్గెట్ల సాధనలో నెలిగిపోయే ఉద్యోగులుగా మారిపోయారు. ఈ నెలలో మీ సెక్షన్ నుంచి ఎంతమందికి టాప్ ర్యాంకులు వచ్చాయి? మరి విచక్షణ లేకుండా ప్రొద్దుట 8:00 నుంచి

0: వచ్చి రాత్రి 8 వరకు టెస్టులు పెట్టండి, రుద్దండి అని కాలేజ్ యాజమాన్యాలు టీచర్లను బెదిరిస్తుంటే ఆ ఉపాధ్యాయులు మాత్రం ఏం చేయగలరు?
1: కరెక్ట్ అమ్మా, ఉపాధ్యాయులకి ఉపాధి భయం పట్టుకుంది. వాళ్ళు పిల్లలకి పాఠాల్లో ఉన్న రసాత్మకతని ఆనందాన్ని పంచుదామన్నా సంస్థల యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. కథలు, కవితలు, సృజనాత్మక ఆలోచనలు పక్కన పెట్టండి, సిలబస్ ఎప్పటికి పూర్తి చేస్తారు, ర్యాంకులు రాకపోతే మీ ఉద్యోగం ఊడుతుంది అని హెచ్చరిస్తుంటే ఉపాధ్యాయులు కూడా మిషన్లాగా తయారైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులే కాదు, ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఆ కార్పొరేట్ ఫ్యాక్టరీలలో మానసిక ఒత్తిడికి గురవుతున్న బాధితులే.
0: గురువుకే స్వేచ్ఛ లేనప్పుడు మరా గురువు నుంచి శిష్యుడికి స్వేచ్ఛయుతమైన ఆలోచనలు, సృజనాత్మకత ఎలా వస్తాయి? విద్యా వ్యవస్థ వ్యాపారమైపోవడం వల్ల అటు బోధించే ఉపాధ్యాయుడికి, ఇటు నేర్చుకునే విద్యార్థికి ఇద్దరికీ ఆనందం లేకుండా పోయింది. కేవలం మార్కుల కాగితాలు, కాలేజీల ఫ్లెక్సీల మీద మెరిసే ర్యాంకుల ఫోటోలే మిగిలాయి.
1: అవునమ్మా, గురుకులాల కాలంలో ఉపాధ్యాయుడు సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి. కానీ ఈ రోజున వ్యాపార సంస్థల చేతుల్లో చిక్కుకున్న ఒక బొమ్మ. ఉపాధ్యాయులకు బోధనా స్వేచ్ఛను ఇచ్చినప్పుడే వాళ్ళు పిల్లల్ని గొప్ప పౌరులుగా, మేధావులుగా తీర్చిదిద్దగలరు. గురు శిష్యుల సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: అసలు నిజమైన మార్పు అనేది విద్యా వ్యవస్థ కంటే ముందు ఇంట్లో నుంచే, తల్లిదండ్రుల ఆలోచనల నుంచే మొదలవ్వాలి. కన్నవాళ్లు ముందుగా గుర్తించాల్సిన మొదటి విషయం ఏంటంటే, పిల్లలు తమ నెరవేరని కలలను నెరవేర్చే సాధనాలు కాదు. వాళ్లు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఆసక్తులు ఉన్న స్వతంత్ర వ్యక్తులు. పక్కింటి వాళ్ల మెప్పు కోసమో, సమాజంలో గొప్పల కోసమో పిల్లల్ని ర్యాంకుల రేసు గుర్రాల్లా మార్చడం ముందాపాలి. 10 లేదా ఇంటర్మీడియట్ లో వచ్చే మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించ అనే పెద్ద నిజం తల్లిదండ్రులు గ్రహించాలి. ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ఎంతో మంది క్లాస్ టాపర్లు కాదు, కేవలం తమకిష్టమైన రంగాన్ని నమ్ముకుని కష్టపడిన వాళ్లే.
1: ఇంట్లో తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పద్ధతి ఏంటి అంటే, పిల్లలతో మాట్లాడడం, వాళ్ల మనసు, వాళ్ల మాటలు వినడం. రోజు సాయంత్రం పిల్లాడు ఇంటికి రాగానే, ఈరోజు ఏ పరీక్ష ఉంది, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్నో ర్యాంక్ వచ్చింది అని ప్రశ్నించే బదులు, ఈ రోజు నీకు ఎలా అనిపించింది, నువ్వెంత సంతోషంగా ఉన్నావు అని ప్రేమగా అడగడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకి పరీక్షల్లో 100కి 100 మార్కులు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ప్రశాంతంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అన్నింటికంటే ముఖ్యమని కన్నవాళ్లు ముందుగా గుర్తించాలి.
0: ఇక పిల్లాడు లెక్కల్లోనూ, సైన్స్లోనూ బలహీనంగా ఉంటే వాడిని తిట్టడం కాకుండా వాడికి ఆటల్లోనూ, సంగీతంలోనూ, బొమ్మలు వేయడంలోనూ లేదా వ్యాపార ఆలోచనల్లోనూ ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కార్పొరేట్ సంస్థల భ్రమల్లోంచి, ప్రకటనల మాయలోంచి బయటపడి తమ బిడ్డ సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి. స్కూల్ లేదా కాలేజ్ యాజమాన్యాలు ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తెచ్చినప్పుడు కన్నవాళ్లు పిల్లల వైపు నిలబడి వాళ్లకి కొండంత అండగా మారాలి. కానీ ఆ సంస్థలతో జతకట్టి పిల్లల్ని మానసికంగా వేధించకూడదు.
1: కరెక్ట్ అమ్మా, ఇంట్లో కన్నవాళ్ల ప్రేమ, ఆప్యాయత, నమ్మకం అనే రక్షణ కవచం ఉన్నంత వరకు ఏ విద్యా వ్యవస్థ లేదంటే కార్పొరేట్ ఒత్తిడి కూడా పిల్లల్ని ఏమీ చేయలేదు. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే అతి పెద్ద ఆస్తి ర్యాంకులు కాదు, వాళ్లపై ఉంచే అపరిమితమైన నమ్మకం, కొండంత ఆత్మీయత మాత్రమే. మన పిల్లల్ని మార్కుల రోబోలుగా కాకుండా నవ్వుతూ బతికే మంచి మనుషులుగా పెంచుకుందాం, అదే మనం వాళ్ళకిచ్చే నిజమైన భవిష్యత్తు.
0: తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, ఒత్తిడి తగ్గాలి అని చెప్పుకున్నాం, బానే ఉంది. కానీ దానికి కొనసాగింపుగా, అసలు ఒక విద్యార్థి చదువులో, జీవితంలో నిజంగా రాణించాలంటే, వాళ్లలోని ప్రతిభ బయటపడాలంటే, బడిలో కానీ ఇంట్లో కానీ ఎలాంటి అనుకూలమైన వాతావరణం, పరిస్థితులు కల్పించాలి?
1: ఒక మొక్క బాగా పెరిగి పువ్వులు పూయాలంటే కేవలం విత్తనం ఉంటే సరిపోదమ్మా, దానికి మంచి నేల, నీరు, గాలి ఎంత అవసరమో, ఒక విద్యార్థి చదువులో రాణించాలన్నా కూడా కొన్ని ఆరోగ్యకరమైన పరిస్థితులు చాలా అవసరం. ముందుగా భయం లేని స్వేచ్ఛాయుత వాతావరణం అనేది చాలా ముఖ్యం. చదువు అనేది భయంతో కాదు, ఇష్టంతో జరగాలి. స్కూల్లో ఉపాధ్యాయుడిని ప్రశ్నించడానికి లేదంటే అనుమానాలు అడగడానికి పిల్లాడు భయపడకూడదు. తప్పు సమాధానం చెప్తే తిడతారేమో అనే భయం లేనప్పుడే విద్యార్థి మెదడు కొత్త విషయాల్ని ఆలోచించడం మొదలు పెడుతుంది.
0: ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం అంటే, బట్టి బట్టి ఉన్నది ఉన్నట్లు రాయడం చదువు కాదు, ఇది ఎందుకెలా జరిగింది, దీని వెనుక ఉన్న సూత్రం ఏంటి అని ప్రశ్నించే స్వేచ్ఛను పిల్లలకివ్వాలి. మరి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి.
1: తర్వాత ప్రాక్టికల్ లెర్నింగ్, కేవలం పుస్తకాల్లో పేజీలు చదవడం కాకుండా ప్రయోగాలు చేయడం, సమాజంలో తిరగడం, ప్రకృతిని చూడడం ద్వారా నేర్చుకునేలా చేయాలి. కంటితో చూసి, చేతులతో చేసి నేర్చుకున్న చదువు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆటలతో పాటు క్రియేటివ్ రంగాలు, చదువుతో పాటు

0: రోజులో కనీసం గంట లేదంటే 2 గంటలు ఆటలు ఆడుకోవడానికి, పాటలు పాడడానికి, బొమ్మలు వేయడానికి సమయం ఇవ్వాలి. ఆటలు ఆడడం వల్ల మెదడుకి రక్తం బాగా సరఫరా అయ్యి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి రెట్టింపవుతాయి.
1: ఇక కన్నవాళ్ల ఆప్యాయత, ప్రోత్సాహం. మరి బడి నుంచి ఇంటికి రాగానే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తోటి పిల్లలతో పోల్చకుండా పిల్లాడు చేసిన చిన్న చిన్న మంచి పనులను కూడా మెచ్చుకుంటూ వాడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు మాట్లాడాలి. అంటే చదువులో రాణించడం అంటే రోజుకి 16 గంటలు పుస్తకం ముందేసుకుని కూర్చోవడం కాదు. మానసిక ప్రశాంతత, ఉత్సాహం, సరైన నిద్ర, ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నప్పుడే పిల్లాడు ఏ రంగంలోనైనా రారాజులా వెలుగుతాడు. ఒక విద్యార్థికి మనం ఇవ్వాల్సిన అతిపెద్ద వసతి ఆలోచించే స్వేచ్ఛ మరియు వాడిపై మనం ఉంచే నమ్మకం. ఈ రెండు ఉంటే చాలు, ఏ పిల్లాడైనా చరిత్రను తిరగరాయగలడు.
0: కరెక్ట్ అమ్మా. అసలు చదువు గురించి ఇంత లోతుగా మాట్లాడుకున్నాక ప్రతి ఒక్కరి మనసులో మిగిలే మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, కార్పొరేట్ చదువులకి మన ప్రభుత్వ బడులకి ఉన్న అసలైన తేడా ఏంటి? ఈవేళ లక్షల రూపాయలు కుమ్మరించి కార్పొరేట్ ఫ్యాక్టరీల్లో వేస్తేనే చదువు వస్తుందనే ఒక పెద్ద భ్రమలో జనాలు బతుకుతూ ఉన్నారు. కానీ మన ప్రభుత్వ బడుల వైపు అడుగులు వేస్తే ఎంతటి పరిపూర్ణమైన వికాసం లభిస్తుందో అందరూ ఆలోచించాల్సిన సమయం అయితే మాత్రం వచ్చింది.
1: అవునన్నయ్య, మరి కార్పొరేట్ చదువులకి ప్రభుత్వ బడులకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఫీజుల్లో మాత్రమే కాదు, పిల్లల్ని తీర్చిదిద్దే పద్ధతిలోనే ఉంది. ఒక్కసారి ఆలోచించి చూడండి, కార్పొరేట్ బడులు, ర్యాంకుల ఫ్యాక్టరీల విషయానికి వస్తే ఇక్కడ పిల్లాడు కేవలం ఒక అడ్మిషన్ నెంబర్, ఒక ర్యాంక్ తెచ్చే మిషన్, 4 కోడల మధ్య ఏసీ గదుల్లో వేసి ప్రొద్దుటించి రాత్రి వరకు పుస్తకాలతో రుద్దడమే ఇక్కడ చదువు. ఇక్కడ ఆడుకోవడానికి మైదానాలుండవు, ప్రకృతితో బంధం ఉండదు. డబ్బుల కోసం మార్కుల రంగుల కళాన్ని చూపిస్తారు, కానీ మనుషుల మధ్య ఉండాల్సిన మమతల్ని నేర్పరు.
0: కరెక్ట్ అమ్మా. ప్రభుత్వ బడులు జీవితాన్ని నేర్పే పాఠశాలలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ బడుల్లో విశాలమైన ఆట మైదానాలుంటాయి, ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఒకే బెంచి మీద కూర్చుని చదువుకుంటారు. ఇక్కడ నేర్పేది కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో కష్టం వస్తే ఎలా నిలబడాలో, తోటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్పే జీవిత పాఠాలు మనకిక్కడ దొరుకుతాయి.
1: పైగా ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయుల స్థాయిని మనం తక్కువ అంచనా వేయలేం. మరి ప్రభుత్వం పెట్టే కఠినమైన డిఎస్సి పరీక్షలు రాసి ఎంతో సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంతో అనుభవం సంపాదించిన మహామహులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో ఉన్నారు. వాళ్ళు పిల్లలకి కేవలం ర్యాంకుల కోసం కాకుండా సబ్జెక్టును లోతుగా నేర్పించే సామర్థ్యం ఉన్నవాళ్ళు.
0: కార్పొరేట్ సంస్థలు మెరిసే ఫ్లెక్సీలు, ప్రచారాల మాయలో మనల్ని పడేస్తుంటే ప్రభుత్వ బడులు మాత్రం రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యని, పౌష్టిక ఆహారాన్ని, ఉచిత పుస్తకాలు, బట్టలు అందిస్తూ పిల్లల భవిష్యత్తుకి భరోసానిస్తూ ఉన్నాయి. నేడు మన దేశంలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గొప్ప శాస్త్రవేత్తలు, దేశాన్ని నడిపిన నాయకులు ప్రభుత్వ బడుల నుంచి వచ్చిన వారే గాని వేల ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కాదు.
1: ఇక కార్పొరేట్ భ్రమల నుంచి బయటపడి మన ప్రభుత్వ బడుల వైపు అడుగులు వేయడం అంటే మన పిల్లలకి స్వేచ్ఛాయుతమైన, భయం లేని, ఆరోగ్యకరమైన భవిష్యత్తుని బహుమతిగా ఇవ్వడమే. మన ప్రభుత్వ బడుల్ని మనమే గౌరవించుకోవాలి, అలానే ప్రోత్సహించాలి కూడా.
0: కరెక్ట్ అమ్మా. విద్య అనేది వ్యాపారం కాదు, అది సమాజాన్ని నిర్మించే మహాయజ్ఞం. మాయలో పడి పిల్లల పసితనాన్ని, కన్నవాళ్ల కష్టార్జితాన్ని బలి చేసుకోకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం ఉంచుదాం. అసలైన చదువు అనేది 4 గోడల మధ్య మార్కుల కోసం చేసే కుస్తీ పోటీ కాదు, అది ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో స్వయంగా ఆలోచిస్తూ నేర్చుకునే ఒక ఆనందకరమైన ప్రయాణం.
1: మరి కన్నవాళ్లు పిల్లల్ని ర్యాంకుల రేసు గుర్రాల్లా చూడటం మానేసి వాళ్లకు కొండంత ఆత్మీయతని, స్వేచ్ఛను అండగా ఇవ్వాలి. కార్పొరేట్ మెరుపుల మాయలో పడకుండా మన పిల్లల్లో సృజనాత్మకతను నింపే నిజమైన చదువును అందిద్దాం. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి పిల్లల చదువులు, ర్యాంకులు గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Vishnu FM 90.4. హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
5: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
4: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
5: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
6: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
4: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట, మంచి శ్లోకం ఏంటంటే, అళి కుళి వృశ్చిక వేణు రంభ వినాశకాలి ఫలముత్వ హంతి యదా తదా సజ్జన దుర్జనాన వినాశకాలి విపరీత బుద్ధి అంటారు కదండి. అంటే ఇది ఏదో శ్లోకంలో ఉంది, ఏమర్థం కావడం లేదు కదా. అళి కొళి వృశ్చిక వేణు రంభ వినాశకాలి ఫలముద్వహంతి యదా తదా సజ్జన దుర్జనాన వినాశకాలి విపరీత బుద్ధి కదా. అళి అంటే తుమ్మెద లేదా తేనెటీగ, ఇది పిల్లల్ని కనడానికి గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే తుమ్మెదలు, తేనెటీగలు ఏంటంటే పిల్లల్ని కనడానికి గుడ్లు పెడతాయి. మరి పిల్లలు బయటకు వచ్చాక తల్లి తుమ్మెదలు అనేవి చనిపోతాయన్నమాట. తర్వాత కుళి అంటే పీత, మరి పీతలు కూడా తమ పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే చనిపోతాయి. ఇక తర్వాత వృశ్చిక అంటే తేలు,

మరి తేలు పిల్లలు పుట్టిన వెంటనే తల్లితేలు వీపుపై ఎక్కి తల్లితేలు శరీరాన్ని తిని జీవిస్తాయి. దాంతో తల్లితేలు మరణిస్తుంది. ఇక తర్వాత వేణు అంటే వెదురు. వెదురు చెట్టు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పూలు పూస్తుంది. ఆ తర్వాత ఆ వెదురు మొక్క నశిస్తుంది. తర్వాత రంభ అంటే అరటి. అరటి చెట్టు తన జీవితంలో ఒక్కసారి మాత్రమే గెలవేస్తుంది. మరి గెల పండిన తర్వాత అరటి చెట్టు నశిస్తుంది. మరి అదేవిధంగా మనుషులకు అంటే సజ్జనులకైనా దుర్జనులకైనా పోగాలము సమీపించినప్పుడు స్వాభావికంగా కొన్ని విపరీతమైన చెడు బుద్ధులు పుట్టి వారు నశిస్తారు. వినాశకాలి విపరీత బుద్ధి అంటాం కదండి, అదనమాట. ఒక లిసినర్స్ ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా, అంటే తేనెటీగలు మరి పిల్లల్ని కనడానికి గుడ్లు పెడతాయి, అవి వచ్చాక చనిపోతాయి. మరి పీతలు కూడా తమ పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోతాయి. అలాగే తేలు కూడా అంతే, మరి ఆ పిల్లలు తల్లి శరీరాన్ని తిని జీవిస్తాయట. వెదురు కూడా అంతే, మరి ఒక్కసారి మాత్రమే పూలు పూస్తుంది, తర్వాత నశిస్తుంది. అరటి చెట్టు కూడా అంతే కదండి, మరి తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే గెలవేస్తుంది. గెలపడిన తర్వాత అరటి చెట్టు అనేది నశిస్తుంది. అదేవిధంగా మనుషులకు కూడా మరి పోగాలము సమీపించినప్పుడు స్వాభావికంగా కొన్ని విపరీతమైన చెడు బుద్ధులు పుట్టి వారు నశిస్తారు. అంటే వినాశకాలి విపరీత బుద్ధి అంటూ ఉంటాం కదండి, అదనమాట. ఒక లిసినర్స్ మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా, అలానే ఈ నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి హీరో మోహన్ బాబు గారు, అలానే రేవతి గారు చెల్లెమ్మగా నటించినటువంటి సీతమ్మ పెళ్ళి ఈ చిత్రం నుండి చెల్లివైనా తల్లివైనా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి పూరి జగన్నాథుడు రథయాత్ర జరుగుతోంది అని చెప్పుకున్నాం కదండి, రంగరంగ వైభవంగా మరి 9 రోజుల పాటు పూరి రథయాత్ర జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. మరి రోజుకు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, పూరి క్షేత్రం గురించి. అలానే మనం యూట్యూబ్ కనుక ఆన్ చేసి చూస్తే కనుక మరి రకరకాల వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి పూరి గురించి. అలాగా ఇలాగా జెండా ఎగురుదు, నీడ పడదు, పక్షులు ఎగురు, అలా రకరకాల మరి వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అందులో కొన్ని మరి కరెక్ట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. మరి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనం తెలుసుకుందాం. మరి ఒరిస్సా టూరిజం లోగో చూస్తే కనుక మనకి ఒడిశా బెస్ట్ కెప్ట్ స్క్రిప్ట్ ఇన్ ఇండియా అని ఉంటుంది కదా. అంటే మనం ఒరిస్సా టూరిజం లోగో చూస్తే కనుక మరి ఒడిశా బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ఇన్ ఇండియా అని ఉంటుంది. అంటే భారతదేశంలో అతి గొప్పగా కాపాడుకోబోయిన రహస్యం ఏంటి అంటే పూరీ జగన్నాథ ఆలయం. మరి పురాణంలో కూడా ఒక మాట అంటారు కదండి, సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవా నజానంతి కుతో మనుష్య. అంటే మరి పూరీలో అన్ని రహస్యాలే, మరి దేవతలకు కూడా తెలియవు, ఇక మనుషులకెంత. కాబట్టి ఆ రహస్యాలు ఏంటనేది తెలుసుకుందాం. మరి ఈ ఆలయం పైన నీల చక్రం ఉంటుంది కదండి, మరి అది చాలామంది అంటూ ఉంటారు అది ఎక్కడి నుండి చూసినా మన వైపే చూస్తున్నట్లుంటుంది అని చెప్పేసి అంటున్నారు, కానీ అది తప్పనమాట, అలా ఇలాగా కనిపించదు. ఇక రెండోది మరి ఆలయం పైన పక్షులు విమానాలు ఎగరవు అంటారు, అది కూడా తప్పు, చాలా చక్కగా మరి పక్షులు అనేవి కూడా ఎగురుతూ ఉంటాయి. ఇక అలానే మరి ప్రతిరోజు ఆలయం పైన ఉన్న జెండాను మారుస్తూ ఉంటారు, మరి దానికోసం ఇద్దరు మనుషులు ప్రతిరోజు మరి వట్టి చేతులతో అంటే ఎటువంటి సపోర్టు లేకుండా చక్కగా టకటకా పైకెక్కేస్తూ ఉంటారు కదండి. మనం సాయంత్రం పూరి వెళ్తే కనుక సాయంత్రం 5 గంటలకి వెళ్తే ఆ సన్నివేశాన్ని చూడొచ్చు అనమాట. అంటే తుఫాను వచ్చినా కుంభవృష్టి వచ్చినా మరి జారిపోతున్నా సరే ఒక్కరోజు కూడా మానరట, అంటే ఆలయం పైన ఉన్న జెండాను ప్రతిరోజు కూడా మారుస్తూ ఉంటారు. ఇక అలానే 4వది మరి అక్కడ ప్రసాదం వండింది ఒక్క మెతుకు కూడా వ్యర్థం కాదంటే 10,000 మంది వస్తే వారికి సరిపోతుంది, 50,000 మంది వస్తే అంతమందికి సరిపోతుంది అంటారు కదా, అది కాదండి, అంటే ఒక్క మెతుకు కూడా మిగలదు అంటారు కదా, అది పొరపాటు, నిజం కాదు. మరి అక్కడ మిగిలిన ప్రసాదాన్ని ఆలయానికి నైరుతి మూల నీలాచల ఉపవనం అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్తే కనుక అక్కడ ఒక పాలరాతి గట్ట అనేది ఒకటి ఉంటుంది పెద్దది, మరి ఆ గట్టు పైన పంచముఖ ఆంజనేయుని ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఆ గట్టు మీద మిగిలిపోయిన అన్నాన్ని ఎండ పెడతారన్నమాట. అలా 3 రోజులు ఎండిన తర్వాత మరి చిన్న చిన్న పింక్ కలర్ బట్టతో పొట్లల్లా కడతారనమాట. మరి అది ఇంటికి తెచ్చుకుని జగన్నాథ ప్రభు భక్తులు ఏం చేస్తారు అంటే మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు కదా, మరి ఏకాదశి ఉపవాసం తర్వాత ద్వాదశి రోజు మరి ఈ ప్రసాదాన్ని తింటారనమాట. ఇక అలానే మరి అక్కడ చేసిన ప్రసాదాలు ఇవి కూడా మామూలుగా వాసన రావు, అంటే స్వామికి నివేదించాకనే వాసన వస్తాయంటారు కదా, మరి ఇది కూడా పుకారేనండి, నిజం కాదు. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది, అదేంటంటే మరి ఆ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేసేలోపు ఎవరు కూడా కంటితో కానీ ముక్కుతో కానీ మనసుతో కానీ అనుభవించకూడదు, అంటే ముందు ప్రభువుకే సమర్పించాలి అని చెప్పి వారంతా కూడా ఒక మాస్క్ వేసుకుంటారనమాట. దాంతో వాసన తెలియదు కదా, ఇక మనసులో అంటే అబ్బాయి ప్రసాదం ఎంత బాగుందో కదా తినాలనుంది అని అనుకోకుండా ఉండలేం కదా. కాబట్టి మరి తెల్లవారుజామున 2 గంటలకు వస్తే మరి అప్పుడు అయితే ఫుల్గా తినేసి వస్తాం కదా, ఫుల్గా ఉంటుంది కదా, మన దృష్టి దేని మీద ఉండదు. ఇక అలానే కళ్ళతో కూడా ఎవరు అపవిత్రం చేయకూడదని చెప్పి మరి వంటశాల నుంచి ఆలయం యొక్క నాట్య మండపం దాకా ఒక 10 ఎల్లా కట్టేస్తారనమాట, అందులోంచి మాత్రమే తీసుకొస్తారు ప్రసాదాన్ని, దాంతో ఎవరు చూడకూడదు అని మాత్రమే అలా చేస్తారు. ఇక అలానే మరి గోపురం యొక్క నీడ ఎక్కడ నేల మీద పడదు అని కూడా అంటూ ఉంటారు, అది కూడా అబద్ధమేనండి, మరి గోపురం యొక్క నీడ చక్కగా పడుతుంది.

ందట కానీ చుట్టూ చాలా ఉపాలయాలు ఉంటాయి కదా, వాటి మీద పడుతుందన్నమాట, మనకి కనిపించదన్నమాట. ఇక అలాని సింహద్వారం దాటి మరి లోపలికి రాకాని సముద్రపు ఘోష అంటే అలల చప్పుడు వినిపించదు అంటారు కదా, ఇది నిజం. మరి విచిత్రంగా అంటే బయట రోడ్డు మీద వెహికల్స్ అన్నీ ఉంటాయి కదా, విపరీతమైన సౌండ్స్, కానీ లోపల అస్సలు వినిపించదండి, చాలా సైలెంట్గా ఉంటుందట. ఇక అలాని మరి ఏడు కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు, అంటే పైన ఉన్న కుండలు అది ఉడుకుతుంది, అలా వచ్చి కింద కుండలో ఉన్నది ఉడుకుతుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి ఇది ఎంతవరకు నిజమంటే, మరి ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి ఒకేసారి వండడం అనేది పొరపాటు. అసలు విషయం ఏంటంటే అక్కడ పొయ్యికి ఏడు కన్నాలు ఉంటాయి, మరి పెద్దదాని నుంచి చిన్నదాని వరకు పెద్దదానిపైన రైస్ పెడతారు, ఇక పప్పు కూర అలా మిగతా వాటిపైన పెడుతూ ఉంటారనమాట. అంటే అన్నీ ఒకేసారి ఉడుకుతాయి, అంతే తప్ప ఒకదానిపై మరొకటి పెట్టడం అనేది లేదనమాట. ఇక అలానే మరి ఈ ఒక్క ఆలయంపైనే జెండా అనేది గాలికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది అంటూ ఉంటారు, అది కూడా వాస్తవం కాదండి. మరి ఒక్క ఆలయంలో ఉన్న జెండాలే కాదు, పక్కనున్న ఆలయాల జెండాలు కూడా ఒకే దిశలో తిరుగుతాయి. ఇక పూరిలో మరి శ్రీకృష్ణుని యొక్క హృదయం ఇప్పటికీ ఉంది, నిజమేనా అంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం అని పూరిలో ఒక రహస్యం అనేది ఉంది, అంటే అది కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న రహస్యం అనమాట, ఇది అబద్ధం అనేదే కాదు, నిజం. ఏమంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మరి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి రీసెర్చ్ చేసి కనుగొన్న విషయాలన్నమాట. మరి మనకి చాలామంది తెలిస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం చూస్తే చాలామంది రకరకాల వీడియోలు చేసేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనం ఏది కరెక్టు ఏది రాంగో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్దవారు వెళ్ళి అక్కడ చాలా చాలా మరి అంతా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలన్నమాట. ఏమంటారు ఓకే లిజినెస్, మరి పూరి క్షేత్రంలో మరి ఏవి నిజాలు ఏది అబద్ధాలు అనే దాని గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమంలో నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దమ్మోజ్ వెంకటాచారి గారు పంపించారు మనకి. మరి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మాకు ఈరోజు స్వర్ణకమలం చిత్రం నుండి ఆకాశంలో ఆశల హరివేల్లో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు, తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమో. మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి రోజు వెన్స్డే, బుధవారం కదా, మరి వినాయకుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి మరి వినాయకుడికి సంబంధించి ఒక రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం అండి. అవునండి, మరి పరమాచార్య దివ్య దృష్టికి సాక్ష్యంగా నిలిచిన అద్భుతమైన ఘటన. మరి మహానుభావుల గురించి ఒక మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది కదండి, వారు మనం చూసేది చూడరు, మనం చూడలేని దాన్ని చూస్తారు అని. మరి ఈ వాక్యాన్ని నిజం చేసే ఎన్నో సంఘటనలు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితంలో చోటు చేసుకున్నాయి. మరి భక్తులు ప్రేమగా నడిచే దేవుడు అని పిలిచిన ఆ మహనీయుడి దివ్య దృష్టికి నిదర్శనంగా నిలిచిన ఒక అద్భుతమైన ఘట్టం ఇది. మరి పాదయాత్రలో ఒక చిన్ని గ్రామం, కానీ పెద్ద లీల తెలుసుకుందామా. మరి ఇది చాలా ఏళ్ల క్రితం నాటి మాట. మరి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దక్షిణ తమిళనాడు ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. తంజావూరు, తిరుచిరాపల్లి, శ్రీరంగం మీదుగా ఆయన ప్రయాణం సాగుతోంది. మహాస్వామివారు తమ గ్రామాల మీదుగా వెళ్తున్నారని విషయం తెలిసి దారి పొడవున జనం పిల్లాపాపలతో తరలివచ్చి ఆయన్ని దర్శించుకుంటున్నారు. మరి స్వామివారు కూడా అందరినీ చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ ప్రసాదాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరలా నడుస్తూ స్వామివారు మదురై పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి మరికొద్ది దూరంలో ఉండగా ఒక చిన్ని గ్రామం వచ్చింది. ఆ ఊరి ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో పూర్ణ కుంభం పట్టుకుని స్వామివారికి స్వాగతం పలికారు. వారి నిష్కల్మషమైన భక్తికి సంతోషించిన పరమాచార్య రోడ్డు ప్రక్కనున్న ఒక పెద్ద మర్రి చెట్టు వేర్లపైన ఆసీనులయ్యారు. మరి గ్రామస్తులంతా కూడా స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. అప్పుడు ఆ ఊరి పంచాయతీ పెద్ద వినయంగా చేతులు కట్టుకుని, మరి పెరియవా, మేమంతా చాలా పేదవారం, దైవ భక్తితో మా ఊరి ప్రజలమంతా కలిసి ఇక్కడికి దగ్గరలోని ఒక వినాయకుడి ఆలయాన్ని నిర్మించుకున్నాం. మాపై దయుంచి మీరు ఆ దేవాలయానికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. ఇక స్వామివారు ఎంతో ఉత్సాహంగా లేచి, ఎక్కడుంది ఆలయం, పదండి చూద్దాం అన్నారు. మరి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఆ నూతన ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడిలో 6 అడుగుల వినాయక విగ్రహం ఎంతో దేదీప్యమానంగా నిండుగా కొలువై ఉంది. మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వైపై తదేకంగా చూశారు. మరి ఆ తర్వాత పంచాయతీ పెద్దవైపు తిరిగి, ఆలయ నిర్మాణం అంతా పూర్తయింది కదా, మరి కుంభాభిషేకం ఎందుకు జరగలేదు అని అడిగారు. అందుకే ఊరి పెద్ద తల వంచుకుని, మరి స్వామి, అంతా సిద్ధమైంది, కానీ వచ్చే నెలలో మహాత్మాగాంధీ గారు ఈ మార్గంలో వస్తున్నారు, ఆయన చేతుల మీదుగా లేదా ఆయన సమక్షంలో కుంభాభిషేకం జరిపించాలని మదురైలోని కొంతమంది పెద్దలు నిర్ణయించారు, అందుకోసమే వేచి చూస్తున్నాం అని బదిలిచ్చాడు. ఆ మాట వినగానే పరమాచార్య ఆయనలో ఆయనే మృదువుగా నవ్వుకున్నారు. మళ్ళీ 2 నిమిషాల పాటు ఆ వినాయకుడి విగ్రహాన్ని తేరిపారా చూసి, నాకు తెలిసి ఆ అవసరం లేదు, ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఇక కుంభాభిషేకాన్ని ఆలస్యం చేయకండి, మంచి ముహూర్తం చూసుకుని వెంటనే కానివ్వండి అని సెలవిచ్చారు. స్వామివారి మాటలకు అక్కడ ఉన్నవారంతా కూడా ఆశ్చర్యపోయారు. లేదు స్వామి, విగ్రహానికి ఇంకా నేత్రోన్మీలనం జరగలేదు, అనగా కళ్ళు తెరిచే ఘట్టం ఇంకా జరగలేదు, మీ ఆజ్ఞ మాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా అన్నారు. మరి పరమాచార్య ప్రశాంతంగా నవ్వి, ఇది నా కోసం చెప్పడం లేదు, వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు, గాంధీగారు వచ్చినప్పుడు ఆయన కూడా స్వామివారిని చక్కగా దర్శించుకుంటారు, మీరు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి తమ పరివారంతో సహా ముందుకు సాగిపోయారు. ఇక స్వామివారు వెళ్ళిపోయాక ఊరి పెద్దలకు ఏం చేయాలో పాలుపోలేదు. మరి వెంటనే విగ్రహాన్ని చెక్కిన వృద్ధ శిల్పిని పిలిపించారు, అంటే స్థపతిని పిలిపించారు. మరి శిల్పి వచ్చి విగ్రహాన్ని చూసి, మరి మహాస్వామివారు అంతటి వారు చెప్పారు, కానీ నేనైతే ఇంకా ఈ విగ్రహానికి కళ్ళు చెక్కలేదు, నేత్రోన్మీలనం చెయ్యకుండా కళ్ళు ఎలా తెరుచుకుంటాయి అని ఖచ్చితంగా చెప్పాడు. దాంతో ఊరి పెద్దలంతా ఏం చెయ్యాలో తోచక నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరి అదే సమయంలో పంచాయతీ జరుగుతున్న చోటికి ఒక 12 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి భయపడుతూనే చేతులు కట్టుకుని, అయ్యా, ఆ వినాయకుడి విగ్రహం గురించి నాకు ఒక రహస్యం తెలుసు, చెప్పమంటారా అన్నాడు. ఊరి పెద్ద ఆసక్తిగా, అవునా, సరే, ఏమిటో చెప్పు అన్నాడు. దానికి ఆ బాబు ఇలా చెప్పాడు, మరి ఏంటా రహస్యం,
తెలుసుకుందాం. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ ప్రగతి నగర్ నుండి పాలూరు కమిషనర్ గారు మాలతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభోదయం శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు మా అమ్మాయి కట్టుమురి స్వాతి మరి హైదరాబాద్ బొల్లారంలో పుట్టినరోజు జరుపుకుంటోంది. మరి మా స్వాతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి హస్బెండ్ కట్టుమురి సందీప్ గారు, వారి నాన్న పాలూరి కమిషనర్ గారు, అమ్మ మాలతి, అన్నయ్య వంశీ, వదిన దీప్తి, మావయ్య గురునాథరావు, పిల్లలు చక్రిక, నైనిక, విశ్వకుమార్, మావయ్య గారు, కట్టుమురి కామేశ్వర గారు, అత్తమ్మగారు పద్మావతి గారు, అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. అలానే రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మీ అమ్మాయి స్వాతికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి స్వాతి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకు ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, అలానే ఒక చక్కని టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అంటే మరి పంచాయతీ జరుగుతున్న చోటుకు ఒక 12 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. మరి భయపడుతూనే చేతులు కట్టుకుని, మరి అయ్యా వినాయకుడి విగ్రహం గురించి నాకు ఒక రహస్యం తెలుసు, చెప్పమంటారా అంటాడు. మరి ఊరి పెద్ద ఆసక్తిగా, అవునా బాబు ఏంటో చెప్పు అని చెప్పి అంటాడు. మరయ్యా ఆ స్వామివారు చెప్పింది నిజం, వినాయకుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఈ విగ్రహాన్ని చెక్కిన తాతగారి మనవడు, నేను, స్నేహితులం. మరి 10 రోజుల క్రితం మధ్యాహ్నం పూట మేమంతా ఆడుకుంటూ ఉండగా మరి వాడు తాతగారి ఉలి సుత్తి తీసుకుని గుడిలోకి వెళ్ళాడు. మా తాతయ్య ఇలానే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు, నేను కూడా తీస్తాను అంటూ వినాయకుడి కళ్ళపై ఉలి పెట్టి కొట్టాడు. మేం కూడా చుట్టూ చేరి ఓ వినాయక కళ్ళు తెరు అంటూ పాటలు పాడాం. మడిచి ఎక్కడం పూర్తి కాగాని కళ్ళు తెరుచుకున్నాయి. మరి తాతయ్య తిడతాడని భయంతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు, మమ్మల్ని క్షమించండి అని నిజం ఒప్పుకున్నాడు. ఇక ఆ మాట వినగానే అందరి నోళ్లు వెళ్ళబెట్టాయి. మరి వృద్ధ శిల్పి వెంటనే తన మనవణ్ణి పిలిపించి అడక్క, మరి వాడు కూడా నిజమే అని చెప్పి తలాడించాడు. వెంటనే ఊరి పెద్దలు శిల్పి పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్ళి మరి దుర్పిణి సహాయంతో వినాయకుడి యొక్క కళ్లను నిశితంగా పరిశీలించారు. మరి ఆశ్చర్యం, శాస్త్రోక్తంగా పెద్దలు చేయాల్సిన నేత్రోన్మీలనం ఆ చిన్న పిల్లవాడి చేతుల మీదుగా ఎంతో అద్భుతంగా జరిగిపోయింది. ఆ గర్భగుడిలో కూర్చున్న వినాయకుడు నిజంగానే కళ్ళు తెరిచి చూస్తున్నట్లు వారికి అనిపించింది. తాము కళ్ళతో చూడలేని సత్యాన్ని పరమాచార్య స్వామివారు కేవలం తన దివ్య దృష్టితో ఎలా గ్రహించారో తలుచుకుని ఊరి ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నడిచే దేవుడికి అంతా తెలుసు, మనం నమ్మక తప్పు చేశాం అనుకుంటూ ఊరంతా పరమాచార్య వెళ్లిన వైపుకు పరుగులు తీశారు. పక్క గ్రామం సరిహద్దులో ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న మహాస్వామివారి పాదాలపై ఊరి పెద్దలు శిల్పి పడిపోయి ఏడవటం మొదలుపెట్టారు. ఆ పరబ్రహ్మ స్వరూపుడు వారి వంక చూసి మందహాసం చేస్తూ, ఏమిటి విచారణ చేసి నిర్ధారించుకున్నారా? వినాయకుడు కళ్ళు తెరిచాడని నమ్మకం కుదిరిందా? ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరిపించండి. ఆ వినాయకుడి దయవల్ల మీ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెయ్యెత్తి ఆశీర్వదించారు. మహాస్వామివారి దివ్యలీలకు మనసారా నమస్కరిస్తూ ఆ గ్రామ ప్రజలు ఆనంద బాష్పాలతో వెనుతిరిగారు. మరి ఈ కథ చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, యస్య దేవే పరాభక్తి యదాదేవి తదా గురవ్ తస్యతే కదిత్యాహ్యర్థ ప్రకాశ అంతే మహాత్మనః. అంటే దేవుడిపై ఎంత భక్తి ఉంటుందో గురువుపై కూడా అంతే భక్తి ఉన్నవారికి జీవితంలోని లోతైన సత్యాలు స్వయంగా వెలుగులోకి వస్తాయి అని ఈ శ్లోకం చెప్తుంది. మరి ఈ సంఘటన ఎవరెవరు ఎలా విశ్వసిస్తారన్నది వారి యొక్క వ్యక్తిగత విశ్వాసం. కానీ ఈ కథలో మనసును తాకేది ఒక్కటే, ఒక మహానుభావుడి ప్రశాంతమైన అంతర్దృష్టి, అమాయక పిల్లవాడి నిజాయితీ, గ్రామస్తుల విశ్వాసం. అందుకే కంచి పరమాచార్యను లక్షలాది మంది భక్తులు

ఇప్పటికీ ప్రేమతో నడిచే దేవుడు అని స్మరిస్తూ ఉంటారు. లిజనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక నీ నడుపు కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి జూలై 22 మరి ప్రపంచ బ్రెయిన్ దినోత్సవం. అందరూ చక్కని ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉన్న జీవిత ప్రమాణాలను ఉన్నంత స్థాయిలో జీవిత ప్రమాణాలకు చేరుకుని అందరూ కూడా అందమైన జీవితాలను అనుభవించాలని కోరుకుంటున్నాను అంటున్నారు. మరి ఎందుకంటే మన ఆలోచన బట్టి మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది. అందువల్ల అందరికీ కూడా మరి ప్రపంచ మెదడు దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే జూలై 22 మరి ఈరోజు ప్రముఖ రచయిత దాశరథి గారి వర్ధంతి, మరి వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి దాశరథిగా మనందరికీ సుప్రచితులైన దాశరథి కృష్ణమాచార్యులు గారు మనకు ఏఎన్ఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో అభినయించిన ఇద్దరు మిత్రులు చిత్రలు మరి ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే పాట ద్వారా పరిచయం కావడం జరిగింది. ఇక తర్వాత వారి కలం నుండి వేలాది పాటలు జాలు వారడం జరిగింది. మరి వారన్ని రసాలతో పాటు భక్తి రసమైన పాటలు కూడా చాలా చాలా పాటలు వ్రాయడం జరిగింది. వారు వ్రాసిన పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన నా అభిమాన గాయకులు ఆలపించిన ఒక భక్తి గీతాన్ని ప్రసారం చేయగలరు అంటున్నారు. మరి భక్త ప్రహ్లాద చిత్రం నుండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మరి రచన డాక్టర్ దాశరథి వారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, ఇక పాట వచ్చేసి ఆదియు అనాదియు నీవే దేవా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నేనడపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి విజయమామికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, నమస్తే అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా పురూప స్నేహిమాల ఆటల బ్రహ్మగారైన మా బావగారు పాలూరి కామేశ్వరరావు గారు అమ్మాయి శ్రీమతి స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. మరి స్వాతి, ఇలాంటి పుట్టినరోజు

ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటున్నారు. అలానే రోజు మా స్వాతి గారి గురించి మల్లెపువ్వు మారాణికి అమరజీవి చిత్రం నుండి చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి స్వాతి గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి మరొకమారు జన్మదిన శుభాకాంక్షలు. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, మరి రవణమ్మ గారు, సావిత్రి గారు కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేస్తారు.

మరి విష్ణు ఎఫ్ఎం వారికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఎన్నో మంచి మంచి మాటలతో మమ్మల్ని అలరిస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మా కోసం పేదరాశి పెద్దమ్మ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే మరి విశాఖపట్నం అపురూప స్నేహమాల సెక్రటరీ తలారి తాతారావు గారు, ప్రెసిడెంట్ బొట్టెట్టి జగన్నాథరావు గారు, ట్రెజరర్ బండి ఈశ్వరరావు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మామికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మా అపురూప స్నేహమాల గ్రూప్ ఆర్గనైజర్ అయినటువంటి పాలూరి కామేశ్వరరావు గారు అమ్మాయి కట్టుమురి స్వాతి పుట్టినరోజు. మరి స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు మరి మాణిక్యాలరావు గారు, నాగరాజ్ గారు, పిల్ల రామకృష్ణ గారు, దాసరి వీరేంద్ర గారు, ధర్మలింగం గారు, అలానే ముగ్గురు శారదులు, పద్మజ గారు, ప్రేమ గారు, రత్నం గారు, సూర్యకుమారి గారు, సుధాకర్ గారు. అంతేకాకుండా మరి అపురూప స్నేహమాల మెంబర్స్ అందరి తరపు నుండి కూడా స్వాతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే మీ తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి స్వాతి గారికి మీ అందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి స్వాతి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి వినాయకుడి కథ అయితే చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా బానుముక్కుల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు జాతీయ రేడియో ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు మీకు మీ బృందానికి అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.

ఇకలని మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్న గ్రామం నుండి స్వభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రోజు దాశరథి కృష్ణమాచార్యుల గారి జయంతి సందర్భంగా మంచి మనసులు చిత్రం నుండి నన్ను వదిలి నీవు పోలేవులే అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో కాలజ్ఞాని అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. మరునాడు కాలేజ్లో అంతా ఈ విషయమే పుకార్లు పుకార్లుగా ప్రచారమైంది. ప్రిన్సిపల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏం జరిగిందో అసలు చెప్పండి, యు భవ్య. స్టూడెంట్స్లోంచి భవ్య లేచి జరిగింది చెప్పింది. సంధ్య తల చుట్టూ వెలుగులాంటిది కనిపించినట్లు కూడా చెప్పింది. స్టూడెంట్స్ ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అట్లాంటిదేమీ లేదే అన్నారు కొందరు. ఈ ఫ్లడ్ దెబ్బకు పిల్లలంతా షాక్ తిన్నట్లుంది. బల్లారావు నువ్వు చెప్పు, ప్రిన్సిపల్ అడిగాడు. డ్రైవర్ లేచి నిలబడ్డాడు. సార్, నేను అవతల ఒడ్డునున్నాను. సంధ్య మ్యామ్ పైకి రమ్మని మిగతా మామ్స్ని అరవడమైతే విన్నాను. సంధ్య మ్యామ్ ఎత్తులో ఉంది, అక్కడి నుంచి వరద రావడం కనిపించుంటుంది. ఓకే ఓకే, ఎనీహౌ పిల్లల్ని కాపాడింది సంధ్యే, ఐ కంగ్రాచులేట్ హర్. సంధ్య కమాన్ టు డయాస్. ప్రిన్సిపల్ నుంచి షేక్ హ్యాండ్ తీసుకుని డయాస్ దిగబోతుంటే, సంధ్య 1 మినిట్, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ రకరకాల ఇల్యూషన్స్లో ఉన్నారు, నువ్వేం చెప్తావు వాళ్ళకి? సంధ్య ఒక్క నిమిషం ఆలోచించి మల్లారో చెప్పింది కరెక్ట్ సార్ అంది. కింద నుంచి స్టూడెంట్స్ కొందరు అరిచారు. నో నో నో, అబద్ధం. సంధ్య పక్కనంతా థిక్ ఫారెస్ట్, రివరే కనిపించదు. మీరంతా మెడిసిన్ స్టూడెంట్స్ అని గుర్తుందా? ఏదో పల్లెటూళ్ళలో చెట్టుకు పాలు కారుతున్నాయని క్యూలు కట్టినట్టు చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ థింక్ లాజికల్లీ. సార్ 1 మినిట్, లాస్ట్ వీక్ వర్షం పడింది చూడండి, తను 5 మినిట్స్ ముందే చెప్పింది. ప్రగతి ఆపుకోలేకపోయింది. సంధ్య వైపు కోపంగా చూశాడు ప్రిన్సిపల్. సంధ్య యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ నీ ఫ్రెండ్స్ అందరినీ ఎందుకు మిస్లీడ్ చేస్తున్నావో ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకోసారి ఇట్లాంటివి నా దాకా వస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ స్టేట్లోనే ప్రెస్టీజియస్, ఈ పిచ్చి పిచ్చివన్నీ బయటికి స్ప్రెడ్ అయితే ఐ కాంట్ టాలరేట్. ప్రిన్సిపల్ స్టేజ్ దిగారు. సంధ్య ఫ్లాట్ రావడం చూస్తే చెప్పావా, నిజం చెప్పు, శివాజీ అడిగాడు. సంధ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న. ఏంటి నాన్న, మీరు కూడా? లేదు లేదులే, క్యాజువల్గా అనేశాను. లేదు నాన్న, అక్కడ చూసే ఛాన్స్ లేదు, అక్కడన్నీ చెట్లు. ఇంత హట్ చేస్తాడా మీ ప్రిన్సిపల్? చెప్తా, అమ్మ కూడా చెప్పింది సువర్చిల పాప విషయం, నేను నమ్ముతున్నాను. సరే చూడు ఇప్పుడేం చేస్తాను, ఓ అడ్వెంచర్. నాన్నకు కొంచెం తిక్క తెలుసుగా. ఆ రోజు అన్ని పేపర్లలో ఒక యాడ్ అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ప్రమాదం నుంచి తప్పించుకోండి, హెడ్డింగ్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న కాలనీలో స్కై టవర్స్ ఆదివారం సాయంత్రం 4 గంటలకి నెలలోకి కుంగిపోతాయి. అందరూ జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాను. దయచేసి నన్ను నమ్మచ్చు, ఎందుకంటే నేను జవారీ మెడికల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు అనిపించినవి నిజమవుతున్నాయి. జాగ్రత్త పడితే నష్టమేమీ లేదని నా అభ్యర్థన. ఇట్లు సంధ్య. కింద అడ్రస్, నమ్మకం కలగడానికి ఫోన్ నంబర్ కూడా. ఈ యాడ్ నగరంలో సంచలనంగా మారింది. స్కై టవర్స్ నుంచి పత్రికాఫీసులకి ఫోన్ల మీద ఫోన్లు. అసలు ఇట్లాంటి యాడ్స్ పబ్లిష్ చెయ్యొచ్చునా అని పత్రికల వాళ్ళు ఎంతో డిస్కస్ చేశాక జస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆ యాడ్ వేశామని చెప్పారు. యాడ్ చూసి దుర్గా ఇంతెత్తు నెగిరింది. బయటికి పోవడానికి కూడా ముఖం చెల్లక తలుపులు వేసేసింది. ఇంట్లో అందరూ ముళ్ల మీద కూర్చుని సాయంత్రం 4 గంటల కోసం ఎదురు చూస్తున్నారు. సిటీలో అందరికీ ఆ రోజు ఈ యాడ్ హాట్ టాపిక్, ఓ ఫ్రీ ఎంటర్టైన్మెంట్. అందరూ సాయంత్రం 4 గంటల కోసం ఎదురు చూస్తున్నారు ఉత్సాహంగా. నమ్మినా నమ్మకపోయినా స్కై టవర్స్లో ఉండే 36 కుటుంబాలు మధ్యాహ్నానికే బయటపడ్డాయి. కొందరైతే ఉదయం 10 గంటలకే

సామానంతా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు తరలించేశారు. కొందరు కేవలం కరెన్సీ, గోల్డ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లాంటివి మాత్రమే తమ వెంట ఉంచుకుని మిగతా సామాను అట్లాగే ఫ్లాట్లో వదిలేశారు. టైం గడిచే కొద్దీ జనం విపరీతంగా మోగుతున్నారు. కొందరు పోలీసులు కూడా. నాలుగైంది, టీవీ ఛానళ్లలో లైవ్ ప్రసారమవుతోంది. కిరణ్, టైం 4 కదా, అక్కడ పరిస్థితి ఏం కిరణ్? సుజాత, ఇక్కడ చాలామంది గుమికూడారు సుజాత, అంతా గందరగోళంగా ఉంది సుజాత. అయితే అందరూ ఎదురు చూసినట్టు ఏమీ లేదు, ఇదంతా ఎవరో పెద్ద ప్రాక్టికల్ జోక్ చేశారని చెప్పుకుంటున్నారు సుజాత. ఇక్కడ టీవీ మీద నుంచి చూపుల్ని సంధ్య వైపు తిప్పాడు శివాజీ. సంధ్య ముఖంలో ఏ భావమూ లేదు, ఏటో చూస్తోంది. సుజాత, సంధ్యని అరెస్ట్ చేయాలని ఇక్కడ గొడవ గొడవ చేస్తున్నారు. దీపిక ఏడవడం ప్రారంభించింది. ఏం పని చేశారండి, కర్మం కర్మం అంటూ నెత్తి కొట్టుకుంటోంది దుర్గ. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శివాజీ కళ్ళు మూసుకున్నాడు. నిజంగా తను చేసింది టూమచ్చే. టైం 4:35. సుజాత, స్కై టవర్స్ అపార్ట్మెంట్ గేట్లు తీసుకుని లోపలికి కొందరు రెసిడెంట్స్ వెళుతున్నారు సుజాత. సుజాత అంటూ గట్టిగా అరిచాడు కిరణ్. సంధ్య, దుర్గ, శివాజీ, దీపిక ఉలిక్కిపడి టీవీ వైపు చూశారు. సుజాత, టవర్స్ నుంచి ఏదో శబ్దం వస్తోంది. జనమంతా దూరంగా పరిగెడుతున్నారు. టవర్స్ భూమిలో కుంగిపోతున్నాయి సుజాత. ముఖ్యమంత్రి నివాసం. ఏమా, నీకు ఎట్లా తెలుస్తున్నాయి ఇవన్నీ? ఏమో సార్, నాకు కొన్ని విజన్స్ వస్తాయి. అవి ఎట్లా వస్తాయో నాకు తెలీదు, కానీ నిజమవుతాయి. ఓ వండర్ఫుల్! ఈ విజన్ సంగతి ఎలా ఉన్నా యు హ్యావ్ టన్ ఏ మిటిక్యులస్ జాబ్. అది 2 lakhs ఫ్రమ్ సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం సంధ్యకి కవర్ ప్రజెంట్ చేశాడు. షేక్ హ్యాండ్ తీసుకుని వచ్చేస్తుంటే సీఎం వెనక నుంచి అడిగాడు, సంధ్య, వచ్చే ఎలక్షన్స్లో మా పార్టీ గెలుస్తుందంటావా? సీఎం ముఖంలో చిరునవ్వు చూసి అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. సారీ సార్, నాకు అనిపించింది నిజమవుతుంది, కానీ ఏదైనా అడిగితే చెప్పలేను. గుడ్ లక్ అన్నాడు సీఎం చెయ్యెత్తి. కెమెరాలు జనాల్ని తప్పించుకుంటూ ఇంటికొచ్చేసింది సంధ్య కుటుంబం. చాలామంది జ్యోతిష్కులకు చేసినట్లు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్ కట్ చేయించేశాడు శివాజీ. ఆ తర్వాత ఇంటికే రావడం ప్రారంభించారు. ఏ షేర్లు పెరుగుతాయి, నేను పెట్టబోయే బిజినెస్ భవిష్యత్, ఫలానా అమ్మాయిని చేసుకుంటే మా అబ్బాయి సుఖపడతాడా, ఇలా ఇలా అభూత కల్పనల్ని ప్రచారం చేస్తున్నట్లుగా సంధ్యని నిందిస్తూ కొన్ని హేతువాద సంఘాలు ముందుకొచ్చాయి. హఠాత్తుగా తన జీవితంలోకి ప్రవేశించిన ఈ గుర్తింపు భరించరానిదిగా తయారైంది సంధ్యకి. నమ్మేవాళ్లతో, నమ్మని వాళ్లతో స్వతహాగా బిడియస్తురాలైన సంధ్య ఇబ్బందే పడింది. అయితే ఏ ఇద్దరికీ మధ్య ఉండే సైంటిస్టు ధోరణి కొంత ఉరటగా అనిపించింది సంధ్యకి. ఆర్గనైజేషన్ ఫర్ పారాసైకాలజీ వాళ్లు సంధ్య బ్రెయిన్ ఫంక్షన్ని స్కాన్ చేశారు. బ్రెయిన్లో అప్పుడప్పుడు సమ్ అన్యూజువల్ ఎంప్టీనెస్ని ట్రేస్ చేశారు. ఇంటర్నేషనల్ సెమినార్కి లండన్ నుంచి ఆహ్వానం వచ్చింది సంధ్యకు. లండన్ వెళ్లే ముందు రోజు, నాన్నా అసలు ఈ కీర్తి ఏంటి నాన్నా, అందరిలో గొప్పగా ప్రత్యేకంగా ఉండాలనే ధోరణి అసలు ఈ మనుషులకు ఎట్లా వచ్చింది? ఎంత విసుగు కదా, హాయిగా ఎవరి మానాన్న వాళ్ళు ఉండటం హాయి కదా. హెడ్ బాత్ పంకజ్ ఉదాస్ చాలవా, నీ ఇష్టమే అందరికీ ఎందుకుండాలి సంధ్య, లోకంలో ఎవరిష్టాలు వాళ్ళవి. నాన్నా ఎన్నేళ్లు బతికితే మనం సవ్యంగా బతికినట్టు, 50 ఏళ్ళ, 100, 200 బతికినంత కాలమేరా, అయినా నీకెందుకు ఇవన్నీ, హాయిగా ఎంజాయ్ చేయక. అయితే సంధ్య మనసులో ఎంజాయ్మెంట్కు అర్థం మారిపోయింది. తనని తననుగా బతికినిస్తే చాలు ఈ లోకం. ఈ పొగడ్తలు, ఈ తిట్లు, ప్రైవసీ లేకపోవడం ఇవన్నీ కూడా ఆమెకు చాలా ఇబ్బందిగా పరిణమించాయి. రేపు తను ఎక్కబోయే విమానానికి జరగబోయే యాక్సిడెంట్ గుర్తొచ్చింది సంధ్యకి. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం పిరికితనం కాదా? తన విజన్స్ని తనే అగౌరవపరచడం కాదా? అందరికీ నిర్లిప్తంగా టాటా చెప్పింది సంధ్య. ఫ్లైట్ గాల్లోకి లేచింది. ఆమె ఇంతవరకు తనలో మరుగుతున్న అసహ్యం నుంచి ఒక దీర్ఘ

0: తనకుతాను నిరూపించుకుని ఎసుగానే ఆలోచించింది. ఏ తాత్విక చింతనలు ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యలేకపోయాయి. కాని తోటి ప్రయాణికులు ఆమె దృష్టిలోకొస్తే బహుశా ఫ్లైట్ని అర్ధాంతరంగా దింపేయవచ్చు.
1: మీరింతవరకు రేడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో కాలజ్ఞాని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4. మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో దాశరథి గారి గురించి తెలుసుకుందాం. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ వేదికపై తెలుగు సాహితీ లోకాన్ని తన విప్లవ సంకారావంతో మేల్కొల్పి అటు వెండి తెరపై మధురాతి మధురమైన గీతాలతో రసహృదయములను ఊలలాడించిన ఒక అక్షర యోధుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. జూలై 22న ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దాశరథిగా యావత్ తెలుగు జాతి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన దాశరథి కృష్ణమాచార్యులు గారి సినీ గేయ ప్రస్థాన్ని ప్రారంభించుకుందాం. నిజానికి దాశరథి గారు పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆయన రాసిన ఆ గంభీరమైన విప్లవ పంక్తులు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినాదించి నిజానిరంకుశత్వానికి వ్యతిరేకంగా జైలు గోడల మధ్య బొగ్గుతో కవిత్వం రాసిన మహాకవి ఆయన. అలాంటి కవిసింహం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సినిమాలకు గేయ రచయితగా మారి తన కలం నుండి ఎన్నెన్ని అమృత కావ్యాలను కురిపించారో కదా. ప్రేమ గీతాలైనా వేదాంత పద్యాలైనా విరహ గీతాలైనా ఆయన కలానికి అలవోకుగా లొంగిపోయేవి. ఇద్దరు మిత్రులు సినిమాలో ఖుషీ ఖుషీగా నవ్వుతూ, పూజాఫలం చిత్రంలో పగలే వెన్నెలా జగమే చిన్నది, డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వీణ పలుకునున్నది, ఇలా ఒకటా రెండా తెలుగు సినీ చరిత్ర ఉన్నంత వరకు అమరంగా నిలిచిపోయే వందలాది మధుర గీతాలను ఆయన మనకు అందించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా తెలుగు సాహిత్య గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ మహాకవి సినీ గేయ రచయితగా వెండి తెరపై వేసిన ముద్ర, దాశరథి గారి కలం నుండి జాలువారిన ఆ అక్షరాల విన్యాసాలు వెండి తెరను ఎలా మురిపించాయో వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదూ. ఆయన కేవలం విప్లవ కవి మాత్రమే కాదు, తెలుగు సినీ పాటల తోటలో మధురమైన భావాలను పండించిన అగ్రశ్రేణి గేయ రచయిత. దాశరథి గారి సినీ గేయ ప్రస్థానం ఆయన కేవలం స్టూడియోల్లో కూర్చొని పాటలు రాసిన కవి కాదు, ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కష్టాలను కల్లారా చూసి తన కళాన్ని ఒక పదునైన కత్తిగా మార్చిన అసలైన ప్రజాకవి. దాశరథి కృష్ణమాచార్యుల వారు కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. ఆయన తన జీవితంలో ఒక ఉపాధ్యాయునిగా భావి భారత పౌరులను తీర్చిదిద్దారు, ఒక పంచాయతీ ఇన్స్పెక్టర్గా ప్రజల సమస్యలను దగ్గరుండి చూశారు. ఆ తర్వాత ఆకాశవాణిలో ప్రయోక్తగా కూడా ఉద్యోగాలు చేస్తూ సమాజంతో నిరంతరం మమేకమయ్యారు. సాహిత్యంలో ఆయన సృష్టించిన ప్రక్రియ లేదు. కథలు, నాటికలు, అమరమైన సినిమా పాటలు, గుండెలను కదిలించే కవితలు, ఇలా ఎన్నో ప్రక్రియల్లో అఖండమైన కృషి చేశారు. కానీ నిజాం పాలనలో రకరకాల హింసలు, అణచివేతలు అనుభవిస్తున్న తెలంగాణను చూసి ఆ మహాకవి గుండె చలించిపోయింది. పీడిత ప్రజల గొంతుకగా మారి నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. నిజాం రజాకారుల ఆగడాలకు ఎదురొడ్డి నిలబడి రైతుదే తెలంగాణము, రైతుదే ముసలి నక్కకు రాచరికమ్ము దక్కుకే అంటూ సింహంలా గర్జించారు. అంతటితో ఆగకుండా ఆనాటి పాలకుడిని సూటిగా హెచ్చరిస్తూ, దగాకోరు బటాచోరు, రజాకోరు పోషకుడువు, దిగుపొమ్మని జగత్తంత నగరాలు, కొడుతున్నది దిగిపోవయి తెగిపోవయి అని నిజామును సింహాసనం దిగిపొమ్మని గర్దిస్తూ ఆయన చేసిన రచనలు అప్పట్లో ప్రజల్లో ఒక కారుచిచ్చులాంటి విప్లవ జ్వాలను రగిలించాయి. జైలు గోడల మధ్య బంధించినా సరే బొగ్గు ముక్కలతో గోడలపై కవిత్వం రాసిన ఆ అక్షరవీరుడు పట్టుదలే ఆ తరువాత ఆయన తెలుగు చలనచిత్ర రంగానికి ఒక మహోన్నత ఆస్తిగా మార్చింది. 1961వ సంవత్సరం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సరికొత్త అక్షర ప్రయాణానికి నాంది పలికిన ఏడాది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం చేసిన వింటేజ్ క్లాసిక్ హిలేరియస్ హిట్ చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ సినిమాతోనే మన దాశరథి కృష్ణమాచార్యుల వారు గేయ రచయితగా తన తొలి అడుగు వేస్తూ అధికారికంగా సినీ రంగం ప్రవేశం చేశారు. మొదటి సినిమాలోనే ఆయన రాసిన పాటలు ఒక సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే పాట ఆనాటి యువతను, ప్రేక్షకులను ఎంతగానో ఊపేసింది. ఆ ఒక్క పాటతో దాశరథి గారి కలం పవర్ ఏంటో ఇండస్ట్రీకి అర్థమైపోయింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజమాల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. అక్కడి నుండి మొదలైన ఆయన సినీ ప్రయాణం ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇంచుమించు కొన్ని వందల అద్భుతమైన పాటలు రచించి తెలుగు సినిమా సాహిత్యానికి ఆయన చేసిన సేవ నిజంగా అమోఘం. నిజాం పాలనలు గద్దించే ఆ కలమే వెండితెరపైకి వచ్చేసరికి అమాయకమైన ప్రేమను పలికించింది, వేదాంత సత్యాన్ని బోధించింది, విరహ వేదనను సైతం ఎంతో మధురంగా ఆవిష్కరించింది. ప్రేమికుల గుండెల్లో మార్మోగే వందలాది పాటల్లో దాశరథి గారు గురిపించిన అక్షరామృతం తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచే ఉంటుంది. ఒక గొప్ప ప్రజాకవి చలనచిత్ర రంగానికి గే రచయితగా దొరకడం మన తెలుగు సినీ ఇండస్ట్రీ చేసుకున్న ఎంతో గొప్ప అదృష్టం. 1961 ఇద్దరు మిత్రుల్లో ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకీ మాటలు రువ్వుతూ అంటూ హుషారైన ప్రేమతో మొదలైన ఆయన అక్షర ప్రయాణం అదే ఏడాది వాగ్దానంలో నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా అంటూ ప్రణయ బంధాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత 1964 ఆయన కళానికి ఒక సువర్ణయుగం. అమరశిల్పి జక్కన్నలో అందాల బొమ్మతో ఆటాడవా,

డాక్టర్ చక్రవర్తిలో, ఓ ఉంగరాల ముంగురల రాజా, నీ హంగు చూసి మోసపోనులేరా అంటూ శృంగార చమత్కార భావనలు పండించారు. ఆ తరువాత 1966లో ప్రేమించి చూడు సినిమాకు తనదైన శైలిలో క్లాసిక్ గీతాలను అందించి 1966లో ఆత్మగౌరవంలో ఒక పూలబాణం తగిలింది మదిలో, నవరాత్రిలో నిషాలేని హుషారేమి మరియు శ్రీకృష్ణ తులాభారంలో ఓ చెలిమి కోపమా అంతలో తాపమా అంటూ నవరసాలను తన కలానికి దాసోహం చేసుకున్నారు. ఇక 1967 ఆయన కలం నుండి వచ్చిన పాటల జాతర. వసంత సేనలో కిలకిల నగువల నవమోహిని, పూలరంగుడులో విరహ వేదనను పలికించి నీవు రావు నిదురు కాదు, నిండు మనసులలో వేదాంత తత్వాన్ని బోధించే నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో కంచుకోటలో ఆత్మీయతను పంచే ఈ పుట్టినరోజు, ఇలాంటి మరెన్నో, మరియు పట్టుకుంటే 10,000లో తల్లివి తండ్రివి నీవే, రంగుల రాట్నంలో కనరాని దేవుడే కనిపించినవాడే అంటూ భక్తి సామాజిక స్పృహను ఏకకాలంలో పండించారు. 1968 1969లో కూడా ఆయన అక్షర సంచలనం సాగింది. మిత్రులారా, రాములో రారా కృష్ణయ్య, బందిపోటు దొంగల్లో వెలిసిన వెన్నెలవో, ఆత్మీయులలో మదిలో వీణలు మ్రోగే, బుద్ధిమంతుడులో నను, బలే రంగుడులో ఆత్మవిశ్వాసాన్ని నింపే, నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే, ఎవరేమన్నా ఎన్నిటికైనా గెలుపు నాదేలే అంటూ ప్రతి ఒక్కరికి అద్భుతమైన స్ఫూర్తిని ఇచ్చారు. అలాగే మాతృదేవతలో మనసే కోవెలగా, మూగనోములో ఈవేళ నాలో ఎందుకు ఆశలు అంటూ సెంటిమెంట్ పండించారు. 70వ దశకంలోనూ ఇద్దరు అమ్మాయిలలో పువ్వుల్లో గువ్వల్లో వాగుల్లో తీవెలో అంతటా నీవేనమ్మా, చిట్టి చెల్లెల్లో మంగళగౌరి మమ్మన్ తల్లి, అమాయకురాలులో పాడేదా నీ నానమే గోపాల, మనసు మాంగళ్యంలో ఆవేశం రావాలి ఆవేదన కావాలి, మరియు శ్రీమంతుడులో జీవిత సత్యాన్ని ఎంతో సింపుల్ గా చెప్పిన ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది అవ్వనం వరకు ఆయన రాసిన ప్రతి పాట మన జీవితంలో ఒక భాగమైపోయింది. నిజంగా ఒక ప్రజాకవిగా నిజాం గుండెల్లో నిద్రపోయిన ఆ కలమే వెండి తెరపైకి వచ్చేసరికి ఇంతటి వీణలు విందు చేసే అమర సంగీత సాహితీగా మారి తరతరాలకు సరికొత్త స్ఫూర్తిని నింపడం మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. దాశరథి గారి కలం నుండి జాలువారిన ఈ వందలాది అమర గీతాల వైభవం ఎంతటి అమోఘమైనదో, ఎంతటి స్ఫూర్తిదాయకమైనదో. మన అక్షరయోధుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు అందుకున్న ఆ అపూర్వమైన పురస్కారాలు, కీర్తి కిరీటాలైన బిరుదులు వైభవాన్ని ఎంతో గర్వంగా వినేద్దాం. నిజానికి దాశరథి సాహిత్య ప్రస్థానం అవార్డులకే ఒక సరికొత్త అందాన్ని తెచ్చింది. మిత్రులారా, 1967లో ఆయన రాసిన కవితా పుష్పకం కవితా సంపుటికి గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రకటించింది. ఇక చీకటిపై వెలుగు సాగించే యుద్ధంగా ఆయన సృష్టించిన అద్భుత కావ్యం తిమిరంలో సమరం కవితా సంపుటి గాను 1974లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంతకుముందే హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖ నిర్వహించిన కవితల పోటీలలో ఆయన రాసిన మహోంద్రోదయం అనే కవిత ప్రథమ బహుమతిని గెలుచుకొని ఆయన కళానికి ఉన్న తిరుగులేని శక్తిని చాటి చెప్పింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఢిల్లీకి చెందిన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఇంకా లోక్ నాయక్ హాస్పిటల్ చేపట్టిన అధ్యయనంలో సర్జరీ సమయంలో సంగీతాన్ని వినటం ద్వారా రోగి కోలుకునే వేగం పెరుగుతుందని స్పష్టమైందండి. సాధారణ అనస్థీషియా సమయంలో రోగికి సంగీతాన్ని వినిపించడం ద్వారా ఔషధ అవసరతను గణనీయంగా తగ్గించవచ్చని, అలాగే రోగి కోలుకునే సమయాన్ని కూడా కుదించవచ్చని ఈ అధ్యయనంలో తేలిందండి. సర్జరీ సమయంలో రోగికి అనస్థీషియా ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఆధునిక అనస్థీషియాలో రోగికి నొప్పి తెలియకుండా నిద్రమత్తులో ఉంచడం కోసం 5 నుంచి 6 రకాల మిశ్రమాల ఔషధాలను ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గాల్ బ్లేడర్ ను తొలగించే లాప్రోస్కోపిక్ సర్జరీలో పొత్తికడుపు గోడల్లోని నాడులను మొద్దుబార్చే ఇంజెక్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సర్జరీ సమయంలో శరీరం స్పందిస్తూ గుండె వేగం ఇంకా రక్తపోటు పెరగటం లాంటి మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ లక్షణాలను అదుపు చేయడానికి సంగీత చికిత్స తోడ్పడుతుందని వైద్యులు నిర్ధారిస్తున్నారండి. ఇందుకోసం పరిశోధకులు 20 నుంచి 40 ఏళ్ల రోగులను 2 జట్లుగా విభజించి 2 జట్లకు శస్త్రచికిత్స సమయంలో వాంతులను నివారించడం కోసం, మత్తును అందించడం కోసం ఔషధాలను ఇవ్వడంతో పాటు ఫెంటనిల్ అనే నొప్పిని నివారించే ఔషధం, ప్రోపోఫోల్ అనే హిప్నాటిక్ ఔషధాన్ని కూడా రోగులకు అందించారండి. 2 జట్లలో 1 జట్టుకు అదనంగా హెడ్ ఫోన్స్ తో మురళి లేదా పియానో సంగీతాన్ని వినిపించినప్పుడు ఈ జట్టుకు తక్కువ మోతాదు ప్రోపోఫోల్, ఫెంటనిల్ అవసరమయ్యాయట. అలాగే వీరిలో సర్జరీ తదనంతరం కోలుకునే వేగం కూడా ఎక్కువగానే ఉండటం, ఒత్తిడి హార్మోన్లు మోతాదులు తక్కువగా ఉండటం, సర్జరీ సమయంలో రక్తపోటు అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలు కూడా వైద్యులు గమనించారండి. ఇప్పుడు ఇంకొక హెల్త్ టాపిక్ తెలుసుకుందాం. కణాల శక్తి భాండాగారాలు మైటోకాండ్రియా అని మనం చదువుకుంటూనే ఉంటాం కదండి. ఈ శక్తి భాండాగారాలు బలహీన పడితే అకారణంగా నిస్సత్తువ వేధిస్తూ ఉంటుందండి. ఇలాంటప్పుడు మైటోకాండ్రియాను బలపరిచే ఆహారాన్ని ఎంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ప్రతి భోజనంలో మైటోకాండ్రియా పదార్థం ఉండేలా చూసుకోవాలండి. ఈ కోవకు చెందిన ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర, ఇతరత్ర ముదురు ఆకుపచ్చ రంగు

ఉన్న ఆకుకూరలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయండి. అదే క్రూసిఫెరస్ కూరగాయల్లో అయితే బ్రోకలీ, క్యాలీఫ్లవర్. బెర్రీస్కి వస్తే స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి తీసుకోవాలండి. బీట్రూట్లు, క్యారెట్లు, టమాటా, పర్పుల్ క్యాబేజ్ వీటన్నింటిలో ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకుంటూ ఉండాలి. నూనెల్లోకి వస్తే ఆలివ్ నూనె, అవిసె గింజల నూనెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటూ ఉంటాయి. అదే నట్స్ విషయాలకు వస్తే వాల్నట్, గుమ్మడి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఇంకా పోషకాలు కూడా ఉంటాయండి. మోనోసాచురేటెడ్ కొవ్వుల కోసం అవకాడో తినాలండి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కొవ్విన చేపల్లో ఈ పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయండి. ఎముకలతో తయారైన బ్రాత్ లోపలి పొరతో పాటు మైటోకాండ్రియా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుందండి. అలాగే గ్రీన్ టీ కణశక్తి ఉత్పత్తికి తోడ్పడుతూ ఉంటుంది. అదే స్పైసెస్ లోకి వస్తే పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి కణ నష్టాన్ని అరికడుతూ ఉంటాయండి. ఇవండి ఈరోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని హెల్త్ టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. వారియా సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: దాణా కొరకు అజోలా పెంపకం. చాలా మంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఖరీదైనది. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు, పచ్చని దాణాలో కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకునే ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం.
2: అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పికన్నా చవకగా, తేలికగా దొరుకుతుంది కాబట్టి పచ్చి తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది. పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది. ఒక తివాచీల అజోలా పెరిగి ఎండను అడ్డుకుంటుంది. దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు. అజోలా తేలుతూ వారంలో రెండింతలయ్యే మొక్క. అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా, ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాను పెంచడం చాలా తేలిక. దానివల్ల మాకు దాణాకి, ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
1: నేల మీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది. కాబట్టి ఎప్పుడూ

0: నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి గాని, మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి గాని అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటును ఎంచుకోవాలి.
1: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
0: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు. దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరమూ అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలుపెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చెయ్యాలి. వీరాస్వామిగారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గమేళాతో కంపోస్ట్ ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చీరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మీ కంపోస్ట్ ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు. పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరిదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోలా మొక్కల కురసవేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోలా స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. 3 రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. 2 వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు, 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలని చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు x 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొలనులని కట్టించారు. ఆయన ఈ 2 కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకి పెట్టడానికి ముందు పేడవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణ. దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్ తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి. మిల్లు దాణాకి మేము అజోలా, నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా. మేకలకు పెట్టే ముందు అజోలా మీద కొద్దిగా ఉప్పు, చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి. వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి. 2 భాగాల వరి పొట్టుకి 1 భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ. నూనె పిప్పి ఖరీదెక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
0: ఇప్పుడు అజోలాని గురించి మనం నేర్చుకున్నది ఒకసారి సమీక్షిద్దాం. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజోలా పశువులకి, చేపలకి పెట్టదగిన చక్కటి దాణ. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలనుని తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి. అజోలా తేలగలిగేలా నీటి మట్టాన్ని కనీసం 10 సెంటీమీటర్లుగా ఉంచాలి. రోజూ కోయాలి. సాంద్రత పెరిగితే అది చనిపోతుంది. పశువులకి పెట్టే ముందు శుభ్రంగా కడగాలి. మీ అజోలా కొలను గురించి శ్రద్ధ వహిస్తే చక్కటి నాణ్యమైన దాణాన్ని రోజూ అందుకుంటారు. పైగా

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్, జేపీ రోడ్, చిన్నమీరం, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశం

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజన్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் ஃப்ரெண்ட்ஸ், குட் ஆஃப்டர்நூன். ஏంటి విజ్ఞాన దర్శని కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? మరి ఏనాటి మన కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇప్పుడు ముందుగా మనం తొలి జీవాణువుల గురించి తెలుసుకుందాం. నేరుగా ఒకేసారి జీవులు అనేవి పుట్టలేదు. ఏమినో యాసిడ్ల నుండి మొదట నిర్జీవ మాంసకృతులు అనేవి ఏర్పడ్డాయి. ఇవి సజీవంగా మార్పు చెందడానికి మధ్య అనేక దశలు అనేవి గడిచాయి. ముఖ్యమైన దశ తొలి జీవాణువుల ఆవిర్భావ దశ. ఇక సముద్ర జలాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాంసకృతులు కొన్ని నిర్జీవ కణాలతో మిశ్రమైపోయాయి. అయితే ఈ సేంద్రియ మిశ్రమ పదార్థం అనేక మార్పులు చెంది ఒక చిన్న కణం రూపంలో జీవ పదార్థం పుట్టింది. దీనినే జీవాణువు లేదా కొయ సర్వేట్ అని అంటారు. ఇది స్వతంత్ర ఆస్తిత్వం కలిగి తమ చుట్టూ ఉన్న సేంద్రియ నిరేంద్రియ పదార్థాలను ఇముడ్చుకోగల శక్తిని సంపాదించుకుంది. తర్వాత ఒక తల్లి జీవాణువు పిల్ల జీవాణుగా చీలిపోయి సంతానాన్ని పొందింది. ఇక తల్లిని పోలిన జీవాణువులు వృద్ధయ్యాయి, మిగతావి నశించాయి. ఈ కార్యకలాపాలన్నీ సాగడానికి కావలసిన శక్తి సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాల నుండి వచ్చింది. కొన్ని లక్షల సంవత్సరాలకు తల్లి జీవాణువుల నుండి మరింత సంక్లిష్టమైన అణువులతో కూడిన సజీవ మాంసకృతులు అనేవి ఏర్పడ్డాయి. ఇవే ప్రాణులుగా రూపొందాయన్నమాట. ఇక జీవ మణిగొడకు మూలాధారం ఏమిటి అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉండుంటుంది, అవునా? జీవ సృష్టి ప్రకృతి పరిణామాల్లో ఒక వినూత్న ఘట్టం అండి. మరి అంతకుముందు మార్పులన్నీ నిర్జీవ పదార్థ పరిధిలోనే జరిగాయి. అందుకు పూర్తి భిన్నంగా గొప్ప గుణాత్మక మార్పులు అనేవి సంభవించాయి. అంటే జడ పదార్థం నుండి జీవం జనించింది. అయినా ఈ రెండింటికి తేడా ఉంది. ఈ తేడాయే జీవ మనుగడకు మూలాధారం. అదేంటి అంటే వృద్ధి చెందడం, నశించడం జీవుల స్వాభావిక లక్షణం, అవునా? మరి వృద్ధి చెందడాన్ని నిర్మాణ క్రియ అంటే ఎనబాలిజం అని అంటారు. పరిసరాల ఆహారాన్ని గ్రహించి తన శరీరానికి జీవి ఉపయోగించుకుంటుంది. ఇక నూతన జీవకణాలనేవి పుడుతూ ఉంటాయి. నశించడాన్ని విచ్ఛిన్న క్రియ అంటే కెటాబాలిజం అని అంటారు. ఇక జీవ కణాలనేవి క్షీణించి నాశనమవుతాయి. ఈ క్షీణించడం వల్ల తయారైన పదార్థాలను ప్రాణి

విసర్జిస్తుంది. ఈ రెండింటినీ కలిపే జీవన ప్రక్రియ అంటే మెటాబాలిజం అని పిలుస్తారన్నమాట. ఇక పరస్పర విరుద్ధాలైన ఈ ప్రక్రియల మధ్య ఘర్షణ ప్రాణిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సదా ఏదో పుడుతూ మరేదో నశిస్తూ ఉంటుంది. ఇక జీవి పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఆధిక్యతలో ఉంటుందన్నమాట. అంటే క్షీణించే దశలో నశించే కణాల సంఖ్య, అలాగే క్షీణించే దశలో నశించే కణాల సంఖ్య ఆధిక్యతలో ఉంటుంది. ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం మనుగడలో ఉంటుంది. ఇంకా ఈ రెండింటిలో ఏది లేకపోయినా జీవం లేనట్లే. కనుక జీవ ప్రక్రియ ద్వారానే ప్రాణి జీవించి అభివృద్ధి కాగలుగుతుంది. ఇక సంతానోత్పత్తిని పొంది ముందుకు సాగుతుంది. ఈ పనిని ఏ చీమైనా చేయగలదు, కానీ ఏ బ్రహ్మాండానికి అంటే గెలాక్సీకి కూడా సాధ్యం కాదు. ఇదే జీవులకు నిర్జీవులకు గల తేడా అన్నమాట.

జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, మరి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం బోల్డ్ అన్న విషయాలు తెలుసుకుంటాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే, ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యమే పరిణామం. ఇది ఎలా అంటారా? మరి ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? జీవ పరిణామ క్రమంలోని ప్రధాన ఘట్టాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు ఏ విధంగా వస్తాయంటే, ఏకకణ జీవులు ఆవిర్భవించడంతో సజీవ ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఒక కణం రెండుగా, రెండు నాలుగుగా చీలటం ద్వారా ఈ తొలి జీవరాశులు అసంఖ్యాకంగా వృద్ధి పొందాయన్నమాట. అంటే ఒక్క కణంతోనే అన్ని పనులు చేసుకునే ఈ సూక్ష్మజీవులు బహుసరళ నిర్మాణం కలవి. అయితే ప్రకృతి పరిసరాల్లో మార్పులకు ఏమాత్రం ఇవి తట్టుకోలేవు. ఇక నేలపైకి మొక్కలు రావడంతో వాటిని ఆశ్రయించుకుని బతికే జంతుజాతులు కూడా ఆ మార్గాన్ని అనుసరించాయి. ఇక నేల మీద ఉండే అధిక వేడిని తట్టుకోవడానికి వీలుగా కొన్ని జంతుజాతులు కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై కవచాన్ని కప్పుకుంటాయి. అయితే చిన్న చిన్న రెక్కలను, కాళ్లను కలిగి ఉంటాయి. క్రమంగా జలచర జీవితాన్ని వదిలి భూచర జీవితానికి అలవాటు పడతాయన్నమాట. బొద్దింకలు, దోమలు, నల్లులు, తేళ్లు ఈ కోవకు చెందినవే. అయితే నేలపైకి జీవులు వ్యాపించడం గొప్ప గుణాత్మకమైన మార్పు. దీనివల్ల జీవుల భవిష్యత్ పరిణామానికి విస్తారమైన అవకాశాలనేవి ఏర్పడ్డాయి. ఇక వెన్నెముక గల జంతువులు కూడా నేలను చేరసాగాయి. పరిస్థితుల మార్పు వల్ల నీటిలో ప్రాణవాయువు కరువై అనేక చేపజాతులనేవి నశించాయి. ఇక కొన్ని చేపజాతులు మొప్పలకు బదులుగా నేరుగా గాలి పీల్చగలిగిన ఊపిరితిత్తులను సంపాదించుకున్నాయి. అయితే నేల మొక్కలు క్రమేపీ వేళ్లను, ఆకులను పొందాయన్నమాట. వాటి పరిణామ క్రమంలో మొదట పుష్పించని మొక్కలు, ఆ తర్వాత కొంతకాలానికి పుష్పించే మొక్కలు వచ్చాయి. విత్తనాల పుట్టుకలతో వృక్షజాతి 3 పువ్వులు 6 కాయలుగా శోభిల్లింది. అయితే ప్రకృతి అవాంతరాల్ని తట్టుకుని అనుకూల కాలంలో మొలకెత్తగల సామర్థ్యం విత్తనాలకుంది. మొదట ఏకదళ బీజము, తర్వాత ద్విదళ బీజములు వచ్చాయి. ఇక వృక్షాలు సముద్ర తీరాల్లోనే కాక నేలకు 4 చెరగుల విస్తరించాయి. అరణ్యాలనేవి ఈ విధంగా వెలిసాయన్నమాట. ఇప్పుడు సరీసృపాల గురించి తెలుసుకుందాం. జలచర జీవుల నుండి భూచర జీవుల రాకకు మధ్య ఒక కొత్త జాత అనేది పుట్టింది. అవి ఉభయచరాలు. ఇప్పుడున్న కప్పల్లాంటివన్నమాట. అటు నీటిలోను, ఇటు నేలపైన బ్రతకగలవు. ఇక నీటి నుండి బయటకు వచ్చి బతకగల ఒక రకం ప్రాచీన ఉభయచరముల నుండి సరీసృపాలనేవి వచ్చాయి. ఇవి నేలపై పాకే జంతువులు. నీటి సహాయం లేకుండానే సంతానోత్పత్తిని పొందగల మొదటి జంతువులు ఇవే. మరి నేలపై గుడ్లను పెడతాయి. మరి గుడ్లపై గట్టి పెంకు రక్షణ కవచం వలె ఉంటుంది. ఇక భూమిపై

పరిస్థితులకు అనుగుణంగా వీటి అవయవ నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. జంతువులన్నింటికంటే భారీ శరీరం కలిగి భయంకరంగా ఉంటాయి. వీటిలో పెద్దవి డైనోసార్లు. పక్షిలాగా గాలిలో ఎగరగల ఒక రకం సరీసృపాలు కూడా ఉంటాయి. ఇక నేటికి 28 కోట్ల సంవత్సరాల క్రితం ఈ జంతువులనేవి అవతరించాయి. వెచ్చని శీతోష్ణ స్థితి, పుష్కలంగా నీటి ప్రదేశాలు ఉండటంతో ఆ నీటిలో పెరిగే ప్రాణులను తిని హాయిగా బ్రతికాయన్నమాట. ఇక 15 కోట్ల ఏళ్ల పాటు భూగ్రహాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి. కాని తర్వాత హిమ ప్రళయాలు వచ్చి తీవ్రమైన చలిగాలులు వీచటం, పర్వత శ్రేణులు పెరగటం, పొడి నేలలు ఏర్పడటంతో ఈ కొత్త పరిస్థితులను తట్టుకోలేక సమూలంగా నశించాయి. ఈ జీవ పరిణామ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం అనేది ముగిసినట్టే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరింతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో జీవ మనుగడకు మూలాధారం ఏమిటి, ఇక భూగ్రహంపై తొలి జీవరాశులు ఏ విధంగా ఉండేవి, అయితే ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యమే పరిణామం ఏ విధంగా అయింది అనే విషయాల గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, మరీనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు భూగ్రహంపై తొలి జీవరాశులు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? మతవాదులు అశాస్త్రీయ భావాలు కలవారు చెప్పినట్లుగా జీవరాశులు భగవంతుడి చేత పనికట్టుకుని సృష్టించబడలేదు. నిర్జీవ పదార్థం పొందిన చలనం అభివృద్ధుల ఫలితంగానే జీవమనేది ఉద్భవించింది. ఇంతవరకు మనం తెలుసుకున్న పరిణామ క్రమాన్ని ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకుందాం. హైడ్రోజన్ మేఘం నుండి హీలియం, హీలియం నుండి బరువైన మూలకాలు వచ్చాయి, అవునా? అవి ఘనీభవించి 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టింది. భూ వాతావరణంలో మూలకాలు సమిశ్రమమై నిరేంద్రియ పదార్థాలు, ఆ తర్వాత అంతకంటే ఉన్నతమైన సేంద్రియ పదార్థాలనేవి ఏర్పడ్డాయి. ఇక సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాల స్పర్శకు సేంద్రియ పదార్థాలు సమ్మిళితమై సంక్లిష్ట నిర్మాణం గల ఎమినో యాసిడ్లు, మాంసకృతులనేవి ఏర్పడ్డాయి. ఇవి క్రమేపీ సముద్ర జలాల్లో జీవాణువులుగా మారి ప్రాణులయ్యాయన్నమాట. భూగ్రహంపై తొలి జీవరాశుల అడుగుజాడల కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారు. ఇక 350 కోట్ల సంవత్సరాలకు పూర్వమే భూమిపై సూక్ష్మజీవులు ఉన్నట్లు ఇటీవలనే కనుక్కున్నారు. ఇక పదార్థాలన్నీ మూలకాలతో ఏర్పడ్డాయని తెలుసుకున్నాం. అలాగే సమస్త జంతు, వృక్ష జీవజాలమంతా కణాలు అంటే సెల్స్ అనే ఇటుకలతో నిర్మించబడ్డాయి. కొన్నింటిలో లక్షల కోట్లాది జీవకణాలుండొచ్చు, మరికొన్నింటిలో 10ల సంఖ్యలోనే ఉండొచ్చు. ఒకే కణం గల జీవాలు అనేక ఉండొచ్చు, అవునా? ఇక ప్రప్రథమ జీవరాశులన్నీ ఏకకణ జీవులు. వీటి పరిణామం సూక్ష్మాతి సూక్ష్మం. 1 మిల్లీమీటర్లో 100వ వంతు మాత్రమే ఉంటుంది. మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం వీటిని. ఇక ఎమీబియాసిస్ కలుగు చేసే ఎమీబా ఏకకణజీవి, అవునా? ఇక వైరస్ అనే పదార్థం ఇంతకంటే సూక్ష్మమైనది. మసూచికం, పోలియో, ఫ్లూ వంటి జబ్బులను కలుగు చేసేదే ఇది. మరి జీవ నిర్జీవ పదార్థాలకు ఇది వంతెన లాంటిది. కారణం, జీవ కణంలోనికి చొరబడినప్పుడు ఇది తనలాంటి వైరస్లనే సృష్టించగలుగుతుంది. అంటే జీవుల వలె సంతానాన్ని పొందుతుందన్నమాట. కానీ జీవకణం వెలుపల ఉంటే ఇసుకలాగా నిర్జీవ పదార్థమైది. మరి జీవన పుట్టుకను విప్పి చెప్పే శాస్త్రీయ వాదనకు ఇది ఉదాహరణగా నిలబడింది. ఇక ఏకకణ జీవులన్నీ తమ జీవన చర్యలన్నింటినీ ఒక్క కణంతోనే చేస్తాయట. ఆ ఒక్క కణంతోనే చుట్టూ పరిసరాల్లో చలిస్తాయి, ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకుంటాయి, అలాగే విసర్జించుతాయి. ఇక సంతానాన్ని కూడా వృద్ధి చేస్తాయి. ఈ పనులన్నీ చేయడానికి శక్తి కావాలి, అవునా? మరది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కొన్ని ఏకకణ జీవులు పత్రహరితము అంటే క్లోరోఫిల్ అనే ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుండి శక్తిని పీల్చుకుని క్లోరోఫిల్ సహాయంతో తమ ఆహారాన్ని తామే చేసుకోగలుగుతాయి. ఇక పచ్చని ఆల్గే మొక్కలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ఆ తర్వాత వృక్ష ప్రపంచంగా వృద్ధి పొందాయన్నమాట. ఇక క్లోరోఫిల్ లేని ఏకకణ జీవులు ప్రత్యక్షంగా సూర్యరశ్మిని వినియోగించుకోలేవు. ఆహారం కోసం వృక్షాలపై ఆధారపడుతూ ఉంటాయి. ఇవి క్రమంగా జంతు ప్రపంచంగా పరిణామం చెందుతాయన్నమాట. ఇక నిర్జీవ పదార్థానికి జీవ పదార్థానికి మధ్య వంతెనగా వైరస్ ఉన్నట్లే వృక్షాలకు జంతువులకు మధ్య యూక్లేనా అనే ఏకకణ జీవి అనేది ఉంది. ఇది వృక్షాల వలె ఆహారాన్ని తయారు చేసుకుంటుందన్నమాట. ఇక జంతువుల వలె నీటిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా భూమి మీద మరొక పెద్ద విభజన పరిణామానికి నిదర్శనంగా ఇది నిలిచింది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే ఫజిన్. ఈరోజు అది సంగతి అనే ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సంగతులు ఏంటో, కబుర్లు ఏంటో తెలుసుకోవాలని ఉందా? అవన్నీ తెలుసుకునే ముందు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఫ్లవర్ వాజ్ ల పువ్వులు భలే అందంగా ఉంటాయి కదండి. అలా అందంగా ఉండేలా ఫ్లవర్ వాజ్లే కాదు, ఇప్పుడు పెన్ వేజ్ కూడా వచ్చేసిందండి. వీటిలో కొన్ని పువ్వుల ఆకారంలో డిజైన్ చేసిన ప్లాస్టిక్ పువ్వులు అయితే, మరికొన్ని మామూలు పెన్నుకు రంగుల డిజైన్ల టేపును చుట్టి చివర ప్లాస్టిక్ పువ్వును అంటించినవి. రాస్తున్నప్పుడే కాదు, ఇలాంటి పెన్నులన్నింటినీ కలిపి స్టాండ్ లో పెట్టినప్పుడు ఫ్లవర్ వేజ్ లా ఉండి చూడ్డానికి చాలా బాగుంటాయి. ఇవి అమెజాన్, ఈబే లాంటి ఆన్లైన్ దుకాణాల్లో దొరుకుతున్నాయి. వీటిని మనం కూడా సులభం తయారు చేసేసుకోవచ్చండి. ప్లాస్టిక్ పూల స్థానంలో సహజమైన పువ్వుల్ని పెట్టి కూడా దగ్గర వారికి బహుమతులుగా ఇవ్వచ్చు. విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ముందు చేతిలో ఉన్న ఫోన్తో ఇంట్లోని లైట్లన్నీ వేయొచ్చు. ఇంట్లోనే కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఫోన్తోనే మన మూడ్కి తగ్గట్టుగా లైట్లని రకరకాల రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఒక్కొక్క గది ఒక్కో రంగులోకి వెలిగిపోయేలానూ చేయొచ్చు. పడుకునే సమయానికి లైట్ నెమ్మదిగా డిమ్ అవుతూ సెట్ చేసిన సమయానికి ఆరిపోయేలానూ చేయొచ్చు. కాన్సెప్ట్ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ ఈజీ బల్బ్ ప్లస్ లైట్ బల్బ్ను తెచ్చేసుకోండి. ప్రత్యేకమైన యాప్ ద్వారా వైఫైతో పనిచేసే ఈ బల్బుల జీవితకాలం 25 ఏళ్ళు. అంటే మాటిమాటికి బల్బులు మార్చే పని కూడా ఉండదన్నమాట. ఈజీ బల్బ్ ప్లస్ లాంటివే లిఫ్ట్స్ బల్బులు కూడా. కాకపోతే దీనిలో అదనంగా ఫోను లేదా మెసేజ్ వచ్చినప్పుడు మనం వేరే గదిలో ఉన్న తెలిసేలా లైట్లను వెంట వెంటనే వెలిగి ఆరిపోయేలా, లేదంటే ఫోన్ వచ్చినప్పుడు లైట్ రంగు మారేలాను సెట్ చేసుకోవచ్చు. చివరికి బల్బులు కూడా హైటెక్ అయిపోయాయన్నమాట. విన్నర్ కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఏదైనా పుస్తకము లేదా పత్రికలోని విషయాన్ని విడిగా ప్రింట్ చేసుకోవాలనుకుంటే ముందుగా దాన్ని స్కాన్ చేసి తర్వాత ప్రింట్ తీసుకోవాలి. అంటే విడిగా పెద్ద స్కానర్ ఉండాల్సిందే. కానీ తరచుగా ఉపయోగించని వారికి పెద్ద స్కానర్ కొనడం అనవసరమే. అందరికీ అంత స్తోమత కూడా ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు మార్కెట్ లోకి చేతిలో పట్టే మినీ స్కానర్లు వచ్చేసాయి. అలాంటిదే ఈ కాపీ అండ్ పేస్ట్ స్కానర్. ఏదైనా ఫోటోను మనం ప్రింట్ చేయాలనుకుంటే దీన్ని బటన్ నొక్కి మెషిన్ ను ఫోటో పైభాగంలో పెట్టి కిందకి లాగితే ఆ చిత్రం స్కాన్ అయిపోతుంది. తరువాత వేరే బటన్ నొక్కి మెషిన్ ను తెల్ల కాగితం మీద అదిమినట్టు నొక్కి కింద

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద

0: శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కొంతమందికి కుక్కర్లో వండిన అన్నం అస్సలు నచ్చదు, పైగా బిర్యానీ లాంటి రైస్ వెరైటీలకు అన్నాన్ని విడిగా వండితేనే బాగుంటుంది. కాకపోతే సమస్య అంతా మామూలు పాత్రల్లో బియ్యం, పప్పులు లాంటివి ఉడకడం మొదలవగానే నీళ్లు పొంగిపోతూ ఉంటాయి. అందుకే అలాంటి వంటకాలు చేసేటప్పుడు ఈ బాయిల్ ఓవర్ సేఫ్ గార్డ్ మూతను గిన్నె మీద పెడితే నీళ్లు పొంగినా కిందకి పోవు. ఈ సిలికాన్ మూత మధ్య భాగంలో రంధ్రాలుండి వెడల్పుగాను లోతుగాను ఉంటుంది. రంధ్రాల మీద పెట్టేందుకు విడిగా చిన్న మూత కూడా వస్తుంది, కాబట్టి పొంగిన నీళ్లు మూతలోనే ఉంటాయి. ప్లాస్టిక్లా ఉంది, వేడికి ఆగుతుందా అని భయమక్కర్లేదు. ఇది 200 డిగ్రీల సెంటీగ్రేడ్ పైగా వేడిని ఆపగలదు. ఐడియా అదిరింది కదూ. సో విన్నారు కదా లిజనర్స్, రేపు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫజ్డిన్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన్.

మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైంపాస్. మరి ఈరోజు మీతో మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే ప్రణీత అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డయల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్.

0: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. సార్ మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. పోలయ్య గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా, ఆనందంగా, సంతోషంగా మీ యాప్ లో పాటలు వినుకుంటూ ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాం మేడం.
0: చాలా మంచిదండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సారీ. అదేంటి సారీ అంటున్నారు అనుకుంటున్నారా? మనం మన లైఫ్ లో కొన్ని తప్పులు తెలిసి చేస్తాము, తెలియక చేస్తాము, కొంతమందిని బాధపడుతూ ఉంటాము. మరి మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా?
1: సారీ చెప్పాలనుకుంటున్నా?
0: అవునండి.
1: సాధ్యమైనంత వరకు మనం తప్పు చేయము, వాళ్ళతో అనిపిస్తాము, వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవకాశం మనకు రాలేదు మేడం.
0: అవునండి.
1: ఏదన్నా ఉంటే వాళ్ళే మనకు సారీ చెప్పే పరిస్థితిలో ఉన్నాం మనము. ఎందుకంటే మన గురించి అక్కడ ఇక్కడ మాటలు మాట్లాడడం చేయడం చేస్తూ ఉంటారు, మనకి తెలియజేస్తుంటారు మన ఫ్రెండ్స్.
0: అవునండి.
1: అలా వాళ్ళే మనకు సారీ చెప్పే పరిస్థితులు ఉన్నాం, కానీ మనం సారీ చెప్పించుకునే పరిస్థితులు లేము. కాకుంటే మేడం, మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా సారీ చెప్పాలి, క్షమాపణ చెప్తే ఇబ్బంది ఏం లేదు. అది అవతల వాడు బాగా మనమైన సారీ చెప్పినందుకు జాలి చూపిస్తాడు, తప్పు తెలుసుకున్నాళ్ళే అని మనల్ని క్షమిస్తాడు. అలా మనం తప్పు చేసిన ఖచ్చితంగా తప్పు గురించి సారీ చెప్పాలని ఉద్దేశం మేడం.
0: చాలా కరెక్ట్ గా చెప్పారండి. మరి మీరు ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: సాంగ్ వచ్చేసి మేడం దేవి మూవీ నుంచి,
0: దేవి చిత్రం నుండి.
1: నీ నవ్వే నాగస్వరమే, నీ నడకే హంస నడకే అని పాడి వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ ప్రణీత.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరమ్మ.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, చాలా చల్లగా ఉన్నానమ్మా. మొన్న ఒకసారి నీతో చెప్పినట్టున్నారు వాతావరణం చల్లగా ఉందని.
0: అవునండి,
1: మాకు కూడా మబ్బుగా ఉందని చెప్పాను, అవునా కాదా?
0: అవునండి.
1: చాలా సంతోషం అమ్మా, హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉంటాను కారణం ఏంటంటే అమ్మా,
0: చెప్పండి.
1: ప్రణీత
0: చెప్పండి.
1: మేము లైవ్ లో పాటలు కోరుకున్నప్పుడు వెంట వెంటనే దొరికిన, ఒక అరగంట పోయిన దొరికిన, ఆ వేళ విపరీతమైన ఆనందం ఉంటది. ఉదాహరణకి నీకు నా ఆనందానికి కారణం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది అమ్మా, ఉదయం 2 గంటల పాటు ఉంటుంది. మధ్య రకంగా ఒక అరగంట గ్యాప్ ఉన్నా నాకు ఈ వేళ లైవ్ దొరికింది. వెంటనే ఇలా చేస్తుంటే ఫోన్ మీద లైవ్ దొరికింది. చక్కగా ఒక పాట కోరుకున్నాం, మాకు ఇష్టమైన పాట, ఎంతో ఆనందం కలిగింది. అలాగే మరొక మాట
0: చెప్పండి,
1: దూరదర్శన సప్తగిరి అని ఉంది కదా మనకే విజయవాడలో, అమరావతి దూరదర్శన సప్తగిరి ఉంది కదమ్మా.
0: అవునండి.
1: ఆ దూరదర్శన సప్తగిరిలో కూడా ప్రతి బుధవారం కూడా ఫోన్ ఇన్ లైవ్ మనం పాట పాడొచ్చు, డైలాగులు చెప్పొచ్చు, సినిమా క్విజ్ అన్నమాట కార్యక్రమం.
0: అవునా అండి.
1: అందులో కూడా మొట్టమొదటి శ్రోతకు వచ్చానమ్మా నేను వేళ ప్రేక్షకుడిగా, చక్కగా ఒక పాట పాడుకున్నాను. అలాంటి అన్ని కూడా ఆనందాన్ని పెంపొందిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ, ఏంటంటే మా వయసు పెద్ద వయసు ఖాళీ కాబట్టి మాకు నచ్చిన పాటలు కోరుకోవటం, మంచి విషయాలు చెప్పడం, ఇదే మా కర్తవ్యం కదా.
0: అవునండి.
1: మరి ముఖ్యంగా నాకు ఇలాంటి విషయాలు అందరికీ చెప్పాలి, సరదా సరదాగా ఉండాలి, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనేదే నా గేమమ్మా ప్రణీత.
0: అవునండి.
1: మరి వేళ టాపిక్ ఇచ్చావు కదా నువ్వు.
0: అవునండి.
1: సారీ సారీ సారీ అంటే అమ్మా, నేను ఎట్టి పరిస్థితుల్లోని సారీ చెప్పించుకోని, అదే సారీ అని చెప్పించుకోనే పరిస్థితి ఎప్పుడు రానవును ఎవరికి కూడా.
0: అవునా అండి.
1: ఎవరికైనా సారీ చెప్పే అవకాశం లేదు, చెప్పవలసి ఉంటే చెప్తాను, తప్పు లేదు. సారీ చెప్పించుకోవడానికి కూడా నాకు ఉండదమ్మా, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏదో పొరపాటు చేస్తుంటారు. కానీ రైతు ఇంకోటి ఏంటంటే ప్రణీత, సారీ చెప్తాం అవతరులకు ఆనందం కలుగుద్ది కదా, మంచి భావం కలుగుద్ది కదా.
0: అవునండి.
1: చేత సారీ చెప్పుకోవచ్చు, కాకపోతే ఇందాక ముందు శ్రోత ఎవరో చెప్పినట్టుగా అంతకుముందు ఎప్పుడు నేను కూడా ఎవరికే పెద్దగా సారీ చెప్పించేసుకునే పరిస్థితి ఉండదు అన్నమాట. మనం బాగుంటే సారీలు చెప్పించుకునే పరిస్థితి ఉండదు కదమ్మా.
0: అవునండి.
1: మరి చాలా సంతోషం, మీ వేళ ఏం పాట కోరుకోవాలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు. అయినా పాత సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా.
0: చెప్పండి.

0: మనుషుల్లో దేవుడు అనే చిత్రం ఉందమ్మా, మనుషుల్లో దేవుడు.
1: ఆ చిత్రం నుండి
0: ఆ చిత్రంలో తాత బాగున్నావా, ఏ తాత బాగున్నావా అని ఎన్టీఆర్ గారు సత్యనారాయణ గారిని ఆ తాత గారిని టీచ్ చేస్తూ పాడతారనమాట. సంగీతం కేం చేస్తారు సరమ కే మహాదేవ్ అని గుర్తులేదమ్మా. ఉంది కదమ్మా పాట,
1: ఉందండి.
0: ఈ పాటను మా మిత్రులు మరి మామూలుగా మన విష్ణుయాసమ్మ వారు అందరికీతో పాటు మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మొన్న ఒకసారి చెప్తాను, వీళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి సర్వ్ చెప్తానమ్మా. సీన సూర్యారావు, పివిఎస్ అన్ మూర్తి, పాలకుర్తి సత్యనారాయణ, ఏడుకొండలు గౌతమ్, ఎంబీబీఎస్ అన్ మూర్తి, ఇంకా అనేక మంది 40 మంది ఉన్నాం మా టెన్త్ క్లాస్ గ్రూప్. 2 ఏళ్ల క్రితం ఫంక్షన్ చేసుకున్నాం, మళ్ళీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వీరందరికీ అభినందన తెలుపుతూ మా ప్రణీతిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటానమ్మా ప్రణీత.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో.
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హాయ్, నమస్తే మేడం, నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నాం మేడం. నేను
0: చాలా మంచిదండి. మరి ఈ రోజు మీరు టాపిక్ విన్నారా?
1: ఆ విన్నా మేడం, ఇంటినే ఉన్నాను.
0: మరి మీరు మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలనుకుంటున్నారు?
1: అట్లేం లేదు మేడం, సారీ చెప్పించుకునేది లేదు, చెప్పేది లేదు.
0: అలానే అంటారా?
1: అవును మేడం, మనం అట్లా తప్పు చేయం కదా, తప్పు చేస్తాము, కానీ సారీ అంటే చెప్పేది అనమాట, వాళ్ళు చెప్తుంటారు దాన్ని బట్టి.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: ఓకే రామయ్య గారు, మరి ఈరోజు మీరు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు ఇది మేడం జీన్స్.
0: జీన్స్ చిత్రం నుండి
1: కళ్ళది కన్నులతో చూసేది గురువా కనులకు సొంత మౌనా, కనులకు సొంత మౌనా. ఆ పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాల్.
2: Bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani bani b

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రపాటు మేడం. నా పేరు బండా శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి. శంకరయ్య గారు, మరి ఈరోజు మీరు టాపిక్ విన్నారా?

0: అవునా మేడం.
1: మరి కొన్ని సందర్భాల్లో మనం కొంతమందికి సారీ చెప్పాలనుకొని చెప్పలేని పొజిషన్లో ఉంటాము.
0: అవునుకో, అంత దూరం ఎప్పుడు రాలేదు మేడం, అలాంటి ఎప్పుడు లేదు.
1: అలా అంటారా?
0: యమదొంగ సినిమాలో
1: చెప్పండి, యమదొంగ చిత్రం నుండి
0: లబ్బర్ గాజులు లబ్బర్ గాజులు అనే పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హాయ్, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపు గ్రామం మాట్లాడుతున్నాను. పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మంచిగా ఉన్నాము, అందరం మంచిగా ఉన్నాము, మీరు కూడా మంచిగా కోరుకుంటారు మేడం?
0: అవునండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: ఏంది మేడం చెప్పారు, చిన్నపోతే మేడం.
0: మరి మనం లైఫ్లో కొన్ని తప్పులు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం, దానివల్ల కొంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి సారీ చెప్పాలని కూడా అనుకుని కూడా కొన్నిసార్లు చెప్పలేకపోతాం కదండి. మరి మీరు ఎవరికైనా లైఫ్లో సారీ చెప్దాం అనుకుంటున్నారా?
1: సారీ అంటే ఎవరు చెప్పారు మేడం, కోపం వచ్చి మాట్లాడతాం కానీ తర్వాత బాధపడతాం మేడం.
0: అదే అండి,
1: కోపం వచ్చినప్పుడు చెడతాము, మళ్ళీ తర్వాత బాధపడతాం కానీ అప్పుడు ఇంకా సారీ చెప్తాం మేడం, క్షమించండి అని అంటాం మేడం ఉదయం కూడా.
0: అవునా అండి?
1: అవును మేడం.
0: ఓకే లక్ష్మీ గారు, మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం నాకు పూజ మేడం, సినిమా పేరు పూజ.
0: పూజ చిత్రం నుండి?
1: ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాడండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
3: హలో, నమస్తే మేడం గారు.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు తుల్లన్న మేడం గారు, సనప గ్రామము, అనంతపూర్ డిస్ట్రిక్ట్. మేడం గారు బాగున్నారా?
2: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం గారు.
2: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
3: లేదు మేడం గారు, ఇప్పుడు 5 గంటలకు రేడియో ఆన్ చేసుకుంటే.
2: అవునా అండి? అయితే మనం జీవితంలో మామూలుగా తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదండి.
3: అవును మేడం గారు, కరెక్ట్.
2: మరి మీరు జీవితంలో ఎవరికైనా సారీ చెప్పాలనుకుని చెప్పలేకపోయి ఇప్పుడు మరి ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా?
3: అదే అయితే మేడం గారు, చేసినాము తప్పులు, చేసినాము రైట్లు, చేసినాము గొప్ప గొప్ప నడిచింటాయి మేడం గారు.
2: అవునా అండి?
3: అంతే కదా, అవన్నీ జీవితంలో మామూలే కదా, అలలు గెలలు అన్నట్టు, ఓడు గెలుపు అన్నట్టు, అవన్నీ సహజమే కదా మేడం గారు.
2: అవునండి. ఓకే,
3: రైతు కుటుంబం మేడం గారు.
2: ఏంటండి?
3: రైతు కుటుంబం అనే చిత్రం పేరు మేడం గారు.
2: ఆ చిత్రం నుండి
3: మనసే పొంగిన ఈవేళ, వలపే పొంగిన ఈవేళ.
2: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో, నమస్తే అమ్మా. ప్రవీణ తిట్టుతల్లి, శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులకు వస్తే పెద్దాపురం.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది?
0: మేము కూడా చాలా బాగున్నామండి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది.
1: మేము సంతోషంగా ఉన్నాం. మీ లైవ్ వింటున్నాం. ఇక్కడ కూడా వాతావరణం చల్లగా ఉంది.
0: త్రిమూర్తులు గారు, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఒక్కసారి చిన్నగా చెప్పాలి వేళ, కొద్దిగా కొద్ది కొద్ది కష్టంగా వస్తుంది వేళ. ఎందుకో మరి మాకు రేడియో.
0: అవునా అండి?
1: మీ మాటలు మధ్య మధ్య వినపడుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో చెప్పాలంటే మాకు ఒక్కసారి రిపీట్ చేయాలా మీరు?
0: ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సారీ అండి.
1: సారీ అండి అమ్మా, మంచి టాపిక్ ఇచ్చారు అయితే.
0: మన జీవితంలో
1: అమ్మా
0: చెప్పండి,
1: సారీ అనే రెండు అక్షరాల పదం ఇంగ్లీష్ లో ఐదు అక్షరాల పదం అనేది చాలా గొప్పదండి. క్షమించండి అనే నాలుగు అక్షరాల పదం అనేది చాలా గొప్పదండి తెలుగులో.
0: అవునండి,
1: తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ఇతరత్ర భాషలు నాకు తెలియదు, కానీ ఏ భాషలో అయినా సరే సారీ క్షమించు అనే పదం మాత్రం చాలా గొప్పదండి. అలాగని చెప్పేసి వీటికి మాటికి ప్రతి విషయానికి కూడా క్షమించమని సారీ అని ఏదో నువ్వే కావాలి సినిమాలో ఆవిడ పడిపోతాం వర్ష అందరితో సారీ అంటారు చూసారా? అది జోకి పండుగ విజయ్ కుమార్ గారు, కె విజయ్ భాస్కర్ గారు పెట్టారు డైరెక్టర్ గారు, అందుకని కాదు. అలా కాదు కానీ ఏ చిన్న తప్పు చేసినా మనకు తెలుసు కానీ తెలియక కానీ తప్పు చేసామనుకోండి, ఒక్కసారి సారీ అని చెప్పడంలో మాత్రం ఎంత మాత్రం మనం తీసుకోవండి.
0: అవునండి,
1: ఎందుకు సారీ చెప్పాలి, నేను ఎందుకు సారీ చెప్పాలని చెప్పి హెచ్చులకు పోయామంటే వారితోటి మనస్పాతులు వచ్చి ఇంట్లోనే కాదు బయట

0: స్నేహితులతోనే కాదు మనస్పర్ధలు వస్తాయండి. కొద్ది దూరం అయిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఒక మెట్టు దిగి చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ అసలు మనలో తప్పు లేకపోయినప్పుడు కూడా ఒక సందర్భంలో సారీ చెప్పడం వల్ల బంధుత్వాలు స్నేహాలు పెరుగుతాయి అనేది నా అభిప్రాయం.
1: చాలా కరెక్ట్ గా చెప్పారండి.
0: అవును బంగారు తల్లి.
1: మరి ఈరోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఈవేళ ప్రపంచ మెదడు దినోత్సవం ఉందండి.
1: అవునండి.
0: అదేండి వరల్డ్ బ్రెయిన్ డే.
1: అవునండి.
0: ప్రతి ఒక్కరు జీవితం కూడా వారు ఆలోచించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఆలోచించాలంటే బ్రెయిన్ బాగోవాలి. బ్రెయిన్ బాగోవాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి, మంచి ఆలోచనలతో మన మెదడు నింపుకుంటూ ఉండాలండి.
1: అవునండి. మరి ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: అదే అండి. తర్వాత చిన్న మాట మరో మాట ఏంటంటే ఈవేళ ప్రముఖ గీత రచయిత ఉన్నారండి, వారు మీకు ఐడియా ఉందో లేదో గాని వారు ఇద్దరు మిత్రుల సినిమాతో నాగేశ్వర గారు ద్విపాత్ర అభినయం నటించినటువంటి రెండు డబల్ ఫోటో నటించి ఇద్దరు మిత్రుల సినిమాతో పరిచయం అయ్యారండి మనకు వారు.
1: అవునా అండి?
0: అవునండి. దాసరి కృష్ణమాచారి గారండి వారి పేరు.
1: అవునా అండి?
0: అవునండి. డాక్టర్ దాసరి కృష్ణమాచారి గారికి నివాళి తెలియపరుస్తూ వారి వర్ధంత సందర్భంగా నివాళి తెలియపరుస్తూ వారు రచించిన పాట ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
1: అడగండి.
0: బొబ్బిలి యుద్ధం ఈ చిత్రంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు గానం చేసిన పాట, గీతరచన డాక్టర్ దాసరి రామకృష్ణాచార్య, సంగీతం సాలూ రాజేశ్వరరావు. శ్రీకర కరుణాల వాల వేణుగోపాల, శ్రీకర కరుణాల వాల వేణుగోపాల. ఆ పాట ఉందమ్మా?
1: ఉందండి. తప్పకుండా మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం అమ్మా, నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నారా తల్లి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: వెరీ గుడ్. అలాగే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా హుషారుగా నువ్వు చదువులో మంచిగా చదువుకుంటూ నువ్వు అనుకున్న గోల్ సాధించాలని కోరుకుంటున్నానమ్మా.
0: థ్యాంక్స్ అండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: ఏదో సారీ అని చెప్తున్నావుగా.
0: అవునండి.
1: సారీ అనేటటువంటి రెండు అక్షరాల్లో గొప్ప అర్థం ఇమిడి ఉందమ్మా.
0: అవునండి.
1: చాలా మంది ఏంటంటే మనం తప్పు చేసినా పొరపాటు చేసినా సారీ అని చెప్పటానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ఏంటి మనం సారీ చెప్పేది, వాళ్ళకి మనం ఎందుకు సారీ చెప్పాలి, నేను గొప్ప పొజిషన్ లో ఉన్నాను, లేకపోతే నేను చాలా సంపన్నుణ్ణి, నేను వీళ్ళకి ఎందుకు సారీ చెప్పాలి అని అనుకుంటారు. కానీ సారీ చెప్పటంలో మన వ్యక్తిత్వ వికాసం తెలుస్తుందమ్మా పది మందికి. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అనేది సారీ అని చెప్పటంలోనే ఉంటుందన్నమాట.
0: అవునండి.
1: అందుకనేసి మనం తెలిసి కానీ తెలియక కానీ జీవితంలో చాలా పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక సారీ అన్న పదం చెప్పామనుకో అవతల వాళ్ళకి కూడా మన మీద ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది.
0: అవునండి.
1: ఎలాంటి ఇబ్బంది పడరు, మన మీద కోపం కూడా ఉండదు వాళ్ళకి ఇంకా.
0: అవునండి.
1: అట్లా సారీ చెప్పటంలో తప్పు లేదు. అలా సారీ చెప్పటంలో తప్పు లేదు అన్నాం కదా అని ప్రతి మాటకి ప్రతి విషయానికి సారీ అండి అని చెప్తే అది ఒక విసుగుదలగా అనిపిస్తుంది ప్రక్క వారికి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏది చెప్పాలో అదే చెప్పాలి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఏదైనా కూడా అతిగా ఉండకూడదు, ఏదైనా మితంగానే ఉండాలి.
0: అవునండి.
1: అయితే ఈరోజు దాశరథి కృష్ణమాచారి గారిది వర్ధంతి కాదమ్మా, జయంతి.
0: అవునా అండి?
1: ఇవాళ జయంతి వారిది. మరి వారికి మన రేడియో ద్వారా జయంతి నివాళులు అర్పిస్తున్నాను. ప్రొద్దున విజయ గారికి ఆ దాశరథి గారి గురించి నేను కవిత కూడా పంపించాను.
0: అవునా అండి?
1: పంపించాను, వారి పాట కూడా వినిపించారు. అయితే ఈరోజు ఇంకా విశేషాలు ఉన్నాయమ్మా. ఇవాళ ఊయల దినోత్సవం ఉంది, జాతీయ ఊయల దినోత్సవం ఉంది, అట్లాగే మామిడి పండు దినోత్సవం ఉందమ్మా ఈరోజు.
0: అవునండి.
1: రెండొక్క మంచి నీకు తెలుసో తెలియదో కానీ మామిడి పండు దినోత్సవం ఈరోజు అనమాట.
0: అవునండి.
1: ఏంటి మామిడి పండ్లు అయిపోయే రోజుల్లో కూడా మామిడి పండు దినోత్సవం అంటున్నారా ఏంటా అని అనుకోవద్దు. ఇది ఈరోజు మామిడి పండు దినోత్సవం కూడా ఉంది కాబట్టి నేను కవిత ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: మామిడి పండు మానవ జన్మ ఇచ్చినందుకు, మామిడి పండును సృష్టించినందుకు భగవంతునికి ధన్యవాదాలు. మామిడి పండు తల్లి లేని వారికి తల్లి వంటిది, పెళ్లి కాని వారికి ప్రేయసి వంటిది, చదువు రాని వారు కూడా వల్లివేయగల మధుర కావ్యం మామిడి పండు. రసం పండు జుర్రుకుంటే బంగారు అనే శంఖారావం జ్ఞప్తికి వస్తుంది. ప్రేమికులకు మామిడి పండు లవ్ సింబల్. దైవారాధనకి ఇష్టమైనది మామిడి పండు. సూర్యుడు మామిడి పండు సూర్యుడే మామిడి పండు అనుకుని మింగినాడు ఆంజనేయుడు. అందుకే రకరకాల మాధుర్య ఫలరాజం, సర్వమతాల సారం మామిడి రసం. అందుకే పందెం వేసి మరీ తిందాం మామిడి పండుకు, జై కొడదాం.
0: చాలా చక్కగా చెప్పారు.
1: అయితే ఉయ్యల మీద కూడా రెండు మాటలు చెప్పేసి నేను విరమించుకుంటానమ్మా.
0: సరే అండి.
1: పసిబిడ్డ అమ్మఒడినే ఉయ్యలగా ఊగుతూ ఆదమరిచి నిద్రిస్తుంది. తల్లి పాడే లాలిపాటతో ఆనంద డోలికలై మనసు ఊయలై ఊగుతుంది. కుహు కుహు అంటూ కోయిల రాగాలతో మది పరవశించి మనసు ఊయల్లుగుతుంది. కల్లాకపటం తెలియని చిన్నారుల స్నేహం, స్వచ్ఛమై స్వార్థమెరుగని స్నేహం ఊయలలై ఊగుతుంది. అట్లదిద్దినాడు ఆడపిల్లలు చెట్టుకొమ్మపై ఊగు ఊయల ఆనంద వేడుకనిస్తుంది. గత జ్ఞాపకాలు నీలి నీడలై యద వీణను మీటుతూ మనసును ఊయల్లై ఊగుతూ పరవశిస్తుంది. బంధాలనే తాడుతో అనుబంధమనే చెట్టు కొమ్మకు ముడివేసి ఊగేదే ఊయల. మరి ఊయల దినోత్సవ శుభాకాంక్షలమ్మ అందరికీ. ఈ సందర్భంగా పాట ఇచ్చేసి

0: బంగినపల్లి మామిడి పండు రంగు మీద ఉంది ఆ పాట వినిపించమా, లాస్ట్ పాట కాస్త హుషారైన పాట.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసిందండి. మరి ఈరోజు మన కాలర్స్తో చాలా మంచిగా మాట్లాడేసుకున్నాం, అలానే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదండి. కాబట్టి మళ్ళీ రేపు తిరిగి ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

ఆరాధ పెడుతుందమ్మో అందాలు పట్టేసి ఆరాధ పెడుతుందమ్మో ఓరప్పడి సిబ్బొయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగదేశుకుపోతా.

మంగిన పల్లె మావిడి పండు మంగిన కోడి మల్లె చెండు కాపుకొచ్చింది అరే కన్ను కొట్టింది కాపుకొచ్చింది అరే.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం.

இது விஷ்ணு எஃப்எம் 90.4. అవకాశాలు మూడేళ్లు ఐదేళ్ల లా కోర్సులు ప్రవేశాలు పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్ గురించి తెలుసుకుందామండి. ఒకప్పుడు లా డిగ్రీ అంటే కోర్సుల్లో న్యాయవాది వృత్తి మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. వాగ్దాటి ఉంటేనే రాణించగలమనే వాదన వినిపించేది. కానీ ఇప్పుడు లాతో లభించే అవకాశాల విస్తృతి పెరుగుతోందండి. కార్పొరేట్ ప్రపంచంలో న్యాయ నిపుణుల అవసరం అధికమవుతోంది. అందుకే లా కోర్సులకు క్రేజ్ ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా సెట్ కు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం జరిపే క్లాట్ కు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది. తాజాగా లా కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో న్యాయ విద్యతో అవకాశాలు, తాజా కెరీర్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర స్థాయిలోని లాసెట్తో డిగ్రీ అర్హతతో మూడేళ్ల ఎల్ఎల్బి, ఇంటర్మీడియట్ అర్హతతో ఐదేళ్ల బీఏఎల్ఎల్బి కోర్సులో చేరవచ్చు. ఎల్ఎల్బి లేదా బీఏఎల్ఎల్బి పూర్తి చేశాక ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశించవచ్చండి. జాతీయ స్థాయిలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించే క్లాట్ యూజీ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ స్కోర్ ఆధారంగా నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్బి కోర్సుల్లో, అదేవిధంగా క్లాట్ పీజీ ద్వారా పీజీ లా కోర్సులో చేరవచ్చు. లా డిగ్రీతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో సైతం ఉద్యోగం సొంతం చేసుకోవచ్చండి. పలు కార్పొరేట్ సంస్థలు తాము నిర్వహించే కార్యకలాపాలపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికగా న్యాయ నిపుణులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. దాంతో సదరు సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్, కంప్లైన్స్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. దీంతో న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఆఫర్లు అయితే లభిస్తున్నాయండి. లా ఉత్తీర్ణులకు ప్రస్తుతం ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కంపెనీల్లో, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సంస్థల్లో, గ్లోబల్ కంప్లైన్స్ సంస్థల్లో అవకాశాలు అందుబాటులో అయితే ఉంటున్నాయి. ముఖ్యంగా ఐపీఆర్ సంస్థల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు కూడా ప్రధాన ఉపాధి వేదికలుగా మారుతున్నాయి. లా డిగ్రీతో ప్రభుత్వ న్యాయశాఖలో సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చండి. జూనియర్ జడ్జి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మరి వీటి కోసం నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే ప్రభుత్వ కొలువులు ఖాయమవుతున్నాయి. మరి ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా హైకోర్టు జడ్జి స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. లాలో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశాలు మరింత విస్తృతమవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్ కు డిమాండ్ అయితే నెలకొందండి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లా పీజీలో సైతం సరికొత్త స్పెషలైజేషన్ ను ప్రవేశపెడుతున్నారు. నేషనల్ లా స్కూల్ యూనివర్సిటీ బెంగళూరు బిజినెస్ లాస్ అండ్ హ్యూమన్ రైట్స్ అంశాలు ఉండేలా కొత్త స్పెషలైజేషన్ ను అందిస్తోంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ లా, బిజినెస్ లా, పాలసీ అండ్ గవర్నెన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో అయితే ఉంటున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే

చక్కటి అవకాశాలు అందుకోవచ్చండి. లా కోర్సు నైపుణ్యాలకు తోడు ఐటీ స్కిల్స్ కూడా ఉంటే నేటి టెక్నాలజీ యుగంలో సైబర్ లాయర్స్ గా స్థిరపడవచ్చు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో జాబ్ మార్కెట్లలో సైబర్ లాయర్స్ కు డిమాండ్ అయితే ఏర్పడింది. సైబర్ టెక్నాలజీపై అవగాహన ఏర్పరచుకుంటే సదర్ విభాగంలో సైబర్ లాయర్ గా మంచి గుర్తింపు పొందవచ్చు. ప్రభుత్వ సంస్థలు సైబర్ లా నిపుణులను ఫుల్ టైం పార్ట్ టైం విధానంలో నియమించుకుంటున్నాయి. మరి వీరికి ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో

ప్రాతిపదికగా న్యాయ నిపుణులను నియమించుకుంటేనే మేలని భావిస్తున్నాయండి. అందుకే పీజీ స్థాయిలో కార్పొరేట్ లా స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. అదేవిధంగా కార్పొరేట్ లా స్పెషలైజేషన్ నిపుణులకు లీగల్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ ఎల్పీఓ, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కేపీఓ సంస్థల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కంప్లైన్స్ ఆఫీసర్, చీఫ్ లీగల్ ఆఫీసర్, లీగల్ కౌన్సిల్, లీగల్ అనలిస్ట్, లీగల్ సర్వీసెస్ ఆఫీసర్, లీగల్ మేనేజర్, లీగల్ ఎగ్జిక్యూటివ్, లీగల్ సర్వీసెస్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయి. ఇక లా డిగ్రీ ఉత్తీర్ణులకు కార్పొరేట్ లా సంస్థలు కూడా ఉపాధికి మార్గంగా నిలుస్తున్నాయండి. ముఖ్యంగా భవిష్యత్తులో ఈ రంగంలో స్వయం ఉపాధి లక్ష్యంగా చేసుకున్న వారికి ఈ కార్పొరేట్ లా సంస్థలు ఎంతో అనుకూల వేదికగా చెప్పవచ్చు. మరి దీనికి కారణం ఏంటంటే, కార్పొరేట్ లా సంస్థలు నిపుణులైన లాయర్ల ఆధ్వర్యంలో ఏర్పాటై ఉంటాయి. వీటిలో చేరడం వల్ల సదరు నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తుంది. తద్వారా వృత్తిలో మరింత రాణించేందుకు వీలవుతుంది. దేశంలో లా కోర్సుల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రెండ్ మొదలైందండి. పలు కార్పొరేట్ సంస్థలు ప్రముఖ లా ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. నల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్ఎస్యు బెంగళూరు, డిఎన్ఏఎల్యు వంటి ఇన్స్టిట్యూట్లలో బీఎఫ్ఎస్ఐ కన్సల్టింగ్ రంగాల్లోని సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కు వస్తున్నాయి. ఇక లా కెరీర్ ని కోరుకునే వారికి తప్పనిసరిగా కొన్ని నైపుణ్యాలు అయితే ఉండాలండి. మరి వచ్చేసి వాక్పటిమ, ఎదుటి వారిని మెప్పించే నేర్పు, నిరంతర అభ్యసనం, కొత్త చట్టాలపై అవగాహన, సోషల్ నెట్వర్కింగ్, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఇక ఉపాధి వేదికలు వచ్చేసి బ్యాంకులు, ఈక్విటీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, కేపీఓ సంస్థలు, లీగల్ అసోసియేట్స్. లిసనర్స్, ఇక స్టడీ అబ్రాడ్ లా గురించి తెలుసుకుందామండి. న్యాయ విద్యకు విదేశీ అవకాశాలు కూడా అందుబాటులో అయితే ఉంటున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో జ్యూరిస్ డాక్టర్ పేరుతో ఎల్ఎల్బికి సమానమైన కోర్సు అందుబాటులో అయితే ఉంది. యూకేలోని యూనివర్సిటీల్లో బ్యాచులర్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్ లా కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు. యూకే, యూరోపియన్ యూనియన్ లోని యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయండి. ఇక మాస్టర్ ఆఫ్ లా కోర్సును మాత్రం మన దేశంలో మాదిరిగానే విదేశాల్లోనూ ఎల్ఎల్ఎం గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పలు స్పెషలైజేషన్ కూడా అందుబాటులో అయితే ఉంటున్నాయి. ఎస్జేడి మరియు జేఎస్టి, ఇది లాలో డాక్టోరల్ స్థాయి కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి డాక్టర్ ఆఫ్ జ్యుడిరికల్ సైన్స్ పేరుతో పీహెచ్డీ పట్టా చేతికందుతుంది. విదేశాల్లో లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రధానంగా రెండు పరీక్షలు అయితే ఉన్నాయండి. మరి అవి ఎల్సాట్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ లో స్కోర్ ఆధారంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని యూనివర్సిటీలో బ్యాచులర్ స్థాయి లా కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఇక యూకే నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా ఎల్ఎన్ఏటీ స్కోర్ ఆధారంగా యూకే ఇతర యూరోపియన్ దేశాల్లో యూనివర్సిటీలో లా బ్యాచులర్ డిగ్రీ కోర్సులోకి ప్రవేశించవచ్చు. ఇక విదేశాల్లో లా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మన దేశంలో ప్రాక్టీస్ ఉన్నత విద్యకు అవకాశం అయితే లభిస్తుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్. మరి ఇప్పుడు కొన్ని ఉద్యోగ సంవత్సరం గురించి తెలుసుకుందామండి. మరి వాటిలో ముందుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్, వాయు, మ్యూజిషియన్ పోస్టుల గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటేక్ 1/2027 బ్యాచ్ కోసం అవివాహిత భారతీయ పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతోంది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రీ రిజర్వ్డ్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారండి. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి మెట్రికులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతంలో ప్రావీణ్యం కూడా ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్ లేదా డిప్లొమా లేదా సంగీత అనుభవ ధృవీకరణ పత్రం కలిగి ఉండాలండి. వయసు వచ్చేసి 1/1/2025 నుంచి 1/7/2009 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఇక వేతనం మొదటి ఏడాది నెలకు 30,000, రెండో ఏడాది 33,000, మూడో ఏడాది 36,000, ఇక నాలుగో ఏడాది 40,000 ప్లస్ ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. 4 సంవత్సరాల సేవా అనంతరం సుమారు 10.04 లక్షల సేవానిధి ప్యాకేజ్ అందిస్తారు. ఇక ఎంపిక విధానం సర్టిఫికేట్ల పరిశీలన, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిషియన్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్.

దరఖాస్తు చేసుకోనండి. దరఖాస్తుల ప్రారంభ తేదీ వచ్చేసి 27/2026, చివరి తేదీ వచ్చేసి 2/8/2026. రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ 31/8/2026 నుంచి 9/9/2026 వరకు ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ సెలెక్ట్ లిస్ట్ 14/11/2026 తేదీన ఉంటుంది. ఇక తుది ఎన్రోల్మెంట్ జాబితా వచ్చేసి 1/12/2026 తర్వాత ఉంటుందండి. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://iifrecruitment.edcil.co.in. ఓకే లిసనర్స్, మరి ఇప్పుడు ఐఓసీఎల్ పారాదీప్ రిఫైనరీలో 582 అప్రెంటిస్ల పోస్టుల గురించి తెలుసుకుందామండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ గుజరాత్ రిఫైనరీలో ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 582. ఖాళీల వివరాలు ట్రేడ్ అప్రెంటిస్లు 292, టెక్నీషియన్ అప్రెంటిస్లు 290. ఇక ట్రేడ్ లో వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, బాయిలర్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇక అర్హత వచ్చేసి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులు అవ్వాలి. కొన్ని పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు స్కిల్ సర్టిఫికేట్ ఉండాలండి. ఇక వయసు వచ్చేసి 36/2026 నాటికి 18/24 మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం విద్యార్హత మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 28/7/2026. ఇక పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.iocl.com. ఓకే లిసనర్స్, ఇక చివరిగా ఎస్కేఎల్ టీహెచ్యులో బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల గురించి తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఎస్కేఎల్ టీహెచ్యు 2026/27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సుల ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం సీట్ల సంఖ్య వచ్చేసి 284, రెగ్యులర్ సీట్లు 230, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 54. ఇక కోర్సు వ్యవధి వచ్చేసి 4000 అండి. కాలేజీల వారిగా సీట్ల గురించి తెలుసుకుందాం. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, రెగ్యులర్ 90, సెల్ఫ్ ఫైనాన్స్ 34. ఇక కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్ల వనపర్తి జిల్లా, రెగ్యులర్ 80, సెల్ఫ్ ఫైనాన్స్ 20. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మల్యాల మహబూబాబాద్ జిల్లా, రెగ్యులర్ 30. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రెగ్యులర్ 30. ఇక అర్హత వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన ఇతర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అభ్యర్థులు ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ సబ్జెక్టులు చదివి ఉండాలండి. ఎంపిక విధానం తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ప్రవేశాలైతే కల్పిస్తారు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ వచ్చేసి 36/2026. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి 29/7/2026 అండి. దరఖాస్తు సవరణ తేదీలు 1/8/2026. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 37/2026. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://skltghu.ac.in. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరలా తిరిగి రేపు ప్రసారమే కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస్ వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్, జేపీ రోడ్, చినామీరం, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், வெல்கம் டு டாலிவுட் டாக்கீஸ். శ్రీ విష్ణు కథానాయకుడిగా జానకిరామ్ మారేలా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కళ్యాణ్ కామ్రేడ్ మహిమ నంబియార్ కథానాయకుగా నటిస్తున్నారు. రచయిత నిర్మాత అయిన కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంత ఇష్టమా అంటూ సాగే ఆహ్లాదకరమైన మెలోడీని విడుదల చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ల మధ్య చిగురించే ప్రేమను, వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని హృదయంగా ఆవిష్కరించారు. భాస్కర్ బాపట్ల సాహిత్యం అందించగా రామ్ మిరియాల లిప్సిక ఆలపించారు. విజయ బుల్గాని సంగీతం అందించారు. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ జంటగా నటించిన లెనిన్ చిత్రం విజయవంతమైన సందర్భంగా సోమవారం అభిమానులు, పంపిణీదారులతో బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో ఓ వేడుక నిర్వహించారు నిర్మాతలు నాగార్జున, సూర్యదేవర నాగవంశి. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, పంపిణీదారులు ఎగ్జిబ్యూటర్స్ని పిలిచి స్వీట్స్ ఇవ్వడం అనే సాంప్రదాయం అప్పుడెప్పుడో ఉండేది. ఇప్పుడు లెనిన్ కోసం అలా చేయడం ఆనందంగా ఉంది. అందరూ ప్రేమించి ఈ సినిమాకు పనిచేశారు. ఆ ప్రేమను ఆడియన్స్, అభిమానులు తిరిగి చూపించారు. ఈ ప్రేమ అర్పుల కోసమే అఖిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మాకు ఇదంతా ఓ పండగలా ఉందని నాగార్జున అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ, తమ్ముడికి కాస్త లేట్గా వచ్చిన, అభిమానులు మాత్రం లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్ని చూస్తే గర్వంగా ఉందన్నారు. 3 రోజుల్లోనే సినిమాకు బ్రేక్ ఈవెంట్ అవ్వడం ఆనందంగా ఉందంటూ పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు హీరో అఖిల్. ఈ సినిమా కోసం షోలు పెంచి సపోర్ట్ చేసిన పంపిణీదారులకు కృతజ్ఞతలు తెలిపారు నాగవంశి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు దర్శకుడు మురళీకిషోర్. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరికొన్ని ఫిల్మ్ మినిట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేకర్ల గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు, జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 7 తారీఖున విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 2వ పాట రాసగుమడిని మేకర్స్ విడుదల చేశారు. తొలి పాటల్లో కనిపించిన కొరియన్ నేపథ్యానికి పూర్తి విభిన్నంగా ఈసారి స్వచ్ఛమైన తెలుగు జానపద శైలిలో ఉంది గీతం. తమన్ స్వరపించిన ఈ పాట గ్రామీణ జాతర వాతావరణం గుర్తు చేస్తోంది. కాకర్ల శ్యామ్ సాహిత్యాన్ని నల్గొండ గద్దర్ తన గాత్రంతో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో వరుణ్ తేజ్ సాంప్రదాయ దుస్తులతో పాటు స్టైలిష్ షేడ్స్ లో మాస్ లుక్ లో మెరిశారు. దక్షా నాగర్కర్ ఎనర్జిక్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ మనవుడు, మహేష్ బాబు అన్న కుమారుడు, జయకృష్ణ ఘటమనేని, రాశాటడాని జంటగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా నుంచి రావే చెలి అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. నాగార్జున రెడ్డి రాసిన ఈ పాటకు జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కపిల్ కపలన్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా చందమామ కథలు బ్యానర్స్ పై అశ్విని దత్ సమర్పణలో పి కిరణ్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రదారులుగా చేతన్ డీకెన్ తెరకెక్కించిన చిత్రం ది ఇండియా స్టోరీ జీ స్టూడియో సమర్పణలో సాగర్ బి షిండే నిర్మించారు. పురుగు మందుల సాగులోని చేదు నిజాలను తెలియజెప్పే కథాంశాలతో రూపొందిన ద ఇండియా స్టోరీ ఈ నెల 24 తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం ఓ గొప్ప అనుభవం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే నిజం కోసం పోరాడే పాత్రలు నటించడం గొప్పగా అనిపించింది. ఇది ఒక సాధారణ వ్యక్తి చేసే అసాధారణ పోరాటాన్ని ఆవిష్కరిస్తోంది. ఇందులోని భావోద్వేగాలు, సామాజిక సందేశం, ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది, అందుకే రైతే రాజు అనే కాన్సెప్ట్ తో తీసిన హే చికితా చిత్రం ఈ నెల 24 తారీఖున విడుదలవుతోంది. అభినవ్ మన్కంట, దివిజ ప్రభాకర్, తన్మయ్ కుషి, దేవి ప్రసాద్,

భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్ అశోక్, గరుడువేగ అంజీ నిర్మించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో చలవడ శ్రీనివాస్, ప్రసన్న కుమార్, విఎన్ ఆదిత్య, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అశోక్ మాట్లాడుతూ సినిమా చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి ఇవి ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్. మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: చీఫ్ చిక్కం ఎండి హోబియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849.

0: FM 90.4.
1: మీరు విన్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో విని ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే ఇలాహి ఫ్రమ్ ద మూవీ ఏ జవానీ హే దివానీ. రణబీర్ కపూర్, దీపికా పడుకోన్ లీడర్స్ నటించిన ఈ విపుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachan MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavaripu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Sita Rama Electricals and Electronics, Ahuja Audrey Showroom, Bhimavaram. Pramukha Company Coolers, Fans, Mixilu, Grinderlu, Rice Cookerlu, Water Heaterlu, Home Theater Speakers, Stifflagers, Iron Box, Gas Stoves, Ahuja Company Sound Systems Labinchinu. Electrical Goods and Electronics Spare Parts Sales and Service Cheyabadunu. Vichendi, Sita Rama Electricals and Electronics, Ahuja Audrey Showroom, Police Bomba Center, PP Road, Bhimavaram. Cell 9866742558.
4: Okay, listeners, ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేపోతున్న సాంగ్ ఏంటంటే మెల్లగా ఫ్రమ్ ద మూవీ వర్షం. ప్రభాష్ అండ్ త్రిష కృష్ణన్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, ఎస్పీ చరణ్ అండ్ సుమంగ్లి కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే సిరిమెల్ల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదండి. మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే తుమ్ హో ఫ్రమ్ ద మూవీ రాక్ స్టార్. రణబీర్ కపూర్ లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, మోహిత్ అండ్ సుజని కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే ఇర్షాద్ కమిల్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న సాంగ్ ఏంటంటే ప్రియసఖి ఫ్రమ్ ద మూవీ ఎపిక్. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ కు నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ హేషం అబ్దుల్ వహాబ్ అందించగా కేఎస్ హరిశంకర్ అండ్ హేషం అబ్దుల్ వహాబ్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే సురేష్ బండిత్ శెట్టి అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మీకోసం ఒక శుభ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే పూనకాలు లోడింగ్ ఫ్రమ్ ద మూవీ వాల్తర్ వీరయ్య. చిరంజీవి అండ్ శృతి హాసన్ లీడ్ రోల్ గా నటించిన ఈ మూవీకి మ్యూజిక్ అయితే దేవి శ్రీప్రసాద్ అందించగా, రామ్ మిరియాల అండ్ రోల్ రైడర్ కలిపి ఆల్పించిన ఈ సాపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే రోల్ రైడర్ గారు అందించారు. మరి వీళ్ళందరు కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: This is not a mass song. This is Mega Mass song.

0: ఏమిటి యోలో? మన బాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, kirakiral lepi kottu mogi poddi townu. Hey, salam kottu chillam kottu mana terra placeu. Hey, teen maru yella kotti penchu zara dosu.
2: Hey, lirik lirik pakam pet, geet geet lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu loading.

0: കൊന്തിത്തൊന്ന്
1: Hey, don't stop dancing. Pona kaalu loading. Don't stop dancing. Pona kaalu loading. Hey, don't stop dancing. Pona kaalu loading. Hey, don't stop dancing. Pona kaalu loading.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి

0: అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే ఏ తూనే క్యా కియా ఫ్రమ్ ద మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై. దుబారా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్, సోనాక్షి సిన్హా లీడ్రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, జావేద్ బాషీర్ ఆల్పించిన ఈ జావేద్ సాంగ్ కి లిరిక్స్ అయితే రాజాద్ అరోరా అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా 118 సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 119 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, రైతులకు, డిపాజిటర్లకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్, జేపీ రోడ్, చిన్నమీరం, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
3: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే బోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే భలే గుందులే బాల ఫ్రమ్ ద మూవీ శ్రీకారం. శర్వానంద్ అండ్ ప్రియా మోహన్ లీడర్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే మిక్కీ జే మేయర్ అందించగా, దాస్ అండ్ నూతన్ మోహన్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే దాస్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిజనర్స్, విన్నర్ కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండ్ లాస్ట్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.